ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 1వ రోజు క్రీస్తు శకం 2026 మే నెల 21వ తేదీ గురువారం. సమయం 5:59. శుభోదయం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అర్చన క్షేత్రదర్శిని. అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటైన తంజావూరు బృహదీశ్వర ఆలయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ అణువణువు ఒక అంతుచిక్కని రహస్యమే. తంజావూరులో ఉన్న 74

దేవాలయాల్లో శ్రీ బృహదీశ్వర ఆలయం అత్యద్భుతమైనది. మొత్తం గ్రానైట్తో నిర్మించిన మొదటి శివాలయంగా గుర్తింపు పొందిన ఈ ఆలయ దర్శనానికి వెళ్లేవారు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన కొన్ని అంశాల గురించి, వాస్తు ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించిన ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం.

ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. వీరితో పాటు అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు, నిరుతి, వాయువు, కుబేరుడు, ఈశానుడు విగ్రహాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ద్రవిడ వాస్తు శిల్పకళా నైపుణ్యానికి నిలువుటద్దం లాంటి తంజావూరు బృహదీశ్వరాలయం గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

క్షేత్ర దర్శనం వింటున్నారు. తంజావూరు బృహదీశ్వర ఆలయం గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ ఆలయంలో ఎత్తైన గోపురం, విశాలమైన కోటను తలపించే ప్రాంగణం, పెద్ద ప్రధాన ఆలయం, దాని చుట్టూ నిర్మించిన మందిరాలు అత్యద్భుతంగా కనిపిస్తాయి. ఇందులో మొత్తం 3 ప్రధాన ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రహారీ కోట గోడను తలపిస్తుంది. 2 ద్వారాన్ని కేరళాంతకన్ తిరువాలని, 3 ద్వారాన్ని రాజరాజన్ తిరువాసల్ అని అంటూ ఉంటారు. వీటిలో కేరళాంతకన్ తిరువాల్ అనే ద్వారాన్ని రాజరాజచోళుని విజయ స్మారకంగా నిర్మించారు. ఈ ద్వారం దాటిన తర్వాత చెప్పులు విడిచి నడవాల్సి ఉంటుంది. తరువాత వచ్చే ద్వారానికి ఇరువైపులా ద్వారపాలక రాతి విగ్రహాలు రక్షణగా ఉంటాయి. ఇక్కడ చెక్కిన ప్రతి శిల్పం వెనుక ఓ పురాణగాథ చెబుతూ ఉంటారు. ఈ ద్వారం దాటిన తర్వాత పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. గర్భగుడిలో శివ, శ్రీ విమానమూర్తులను దర్శించుకోవచ్చు. 1000 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. దేశంలో అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం కూడా ఇదే. ఆలయ నిర్మాణానికి ఉక్కు, సిమెంట్ వినియోగించలేదు. మొత్తం గ్రానైట్ రాయితో నిర్మించారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు ఉన్న ఏకైక ఆధ్యాత్మిక క్షేత్రమిది. బృహదీశ్వర స్వామి శివలింగం ఎత్తు 3.7 మీటర్లు, నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు. ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం విశేషం. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

చైత్ర దర్శనం వింటున్నారు. నేను మీ ఆర్జీ నాగ్. తంజావూరు బృహదీశ్వరాలయం గురించి, ఆ ఆలయం విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చుట్టూ గుడి నీడ కనిపిస్తుంది, కానీ ఈ ఆలయ గోపురం నీడ మాత్రం ఎక్కడా కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే రంధ్రాలు కనిపిస్తాయి. ఆ రంధ్రాలు ఎందుకు పెట్టారన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. ఆలయం వెలుపలి గోడలపై 81 రకాల భరతనాట్యం

అంగిమ శిల్పాలుంటాయి. ఈ ఆలయానికి ఎన్నో రహస్య సొరంగ మార్గాలున్నాయి. ఇవన్నీ ఇతర ఆలయాలకు అనుసంధానించి ఉన్నాయని చెబుతుంటారు. ఈ ఆలయం ప్రత్యేకతల్లో మరొకటి ఏంటంటే, ఇక్కడి ప్రాంగణ ద్వారాలు ప్రధాన గోపురం కన్నా ఎత్తుగా ఉండడం. దక్షిణ భారత ఆలయ నిర్మాణాలకు ఇది భిన్నమైన శైలి. ఈ ఆలయాన్ని పూర్తిగా చూడాలంటే కనీసం 2 గంటలైనా కేటాయించాలి. ఉదయం కాని సాయంత్రం కాని ఆలయ సందర్శనకు వెళ్లడం చాలా మంచిది. ఎందుకంటే సీజన్ ఏదైనా తంజావూరు ఎప్పుడూ వేడిగానే ఉంటుంది కాబట్టి. మధ్యాహ్న సమయంలో ఆ వేడిని భరించడం కష్టం కాబట్టి. అదే సమయంలో ఇక్కడ వాన ఎప్పుడు పడుతుందో కూడా అంచనా వేయలేరు. బృహదీశ్వరాలయ శిఖరం 25 టన్నుల బరువుండి 80 టన్నుల బరువున్న భారీ నల్లరాయిపైన నిలబడి ఉంటుంది. 45 ఎకరాల్లో విస్తృతంగా వ్యాపించిన ఆలయ సముదాయ నిర్మాణంలో ఇది ఆవగింజ మాత్రమే అనుకున్న ఆలయ ప్రమాణము, పరిమాణము, విస్తీర్ణము బృహన్ నిర్మాణ భావనను కలుగజేస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం. స్టేట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

క్షేత్రదర్శిని వింటున్నారు. ఆ కాలానికి సుదూరంగా ఉన్న మనకు యాంత్రిక సౌకర్యాలు లేని కాలంలో అంతటి బృహదాలయాన్ని నిర్మించారనే విషయం నిజంగా ఊహకందని విషయం. అసంఖ్యాకమైన గండరాలను ఎంతెంతో దూరాల నుంచి ఎద్దుల బండ్లతో తరలించి తీరుగా నిర్దుష్టతతో మలచి తేడాలు లేకుండా కలిపి నిర్మాణం చేసిన విధానం అద్వితీయం. ఎంతటి నాణ్యతతో చేసిన నిర్మాణమో కాబట్టి 1000 సంవత్సరాలు దాటిన స్థిరత్వాన్ని మాత్రం కోల్పోలేదు. ఆలయ నిర్మాణానికి 15 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయ నిర్మాణం గురించి అంతగా ప్రాచుర్యంలో లేని ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుంటే, బృహదీశ్వరాలయం నిర్మాణం పూర్తయ్యాక ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాల్లో ఒక్కటే మిగిలిపోయింది. అదేంటంటే పూజ ఆరంభం చేయడానికి ముందుగా చేయాల్సిన ఆలయ ఘంటానాదం. అతిపెద్ద ఆలయానికి అతిపెద్ద ఘంట. ఘంటకు కట్టిన త్రాడును ఎవరు లాగినా అది మ్రోగడం లేదు. సాయంకాలం కావస్తోంది. భక్తితో అక్కడి వారందరూ చేసిన ప్రార్థనల ఫలితంగా అక్కడే ఉన్న ఒక భక్తుని ద్వారా ఈశ్వరునికి, ఈశ్వరుడి గురించి సందేశం వచ్చింది. ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన నిజమైన భక్తుడు గంటలాగితే మాత్రమే మ్రోగుతుంది అనే వార్త వినబడింది. ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

క్షేత్ర దర్శనం వింటున్నారు. ఆలయ నిర్మాణం కోసం కృషి చేసిన నిజమైన భక్తుడు గంటలాగితే మాత్రమే మ్రోగుతుందని వచ్చిన సందేశం గురించి మాట్లాడుతున్నాం కదా. సహజంగానే తంజావూరు బృహదీశ్వర ఆలయం నిర్మాత రాజరాజ చోళ మహారాజునే గంటలాగి మ్రోగించమని అందరూ కోరారు. ఎందుకంటే ఆలయ నిర్మాణానికి ముఖ్యమైన వ్యక్తి ఆయనే కాబట్టి. కానీ ఆయన లాగి చూశాడు, ఏమీ కదలిక లేదు ఆ గంటలో. ప్రధానార్చకుల వారు లాగి ప్రయత్నం చేశారు, ఏ ప్రయోజనమూ లేదు. అన్ని రకాల భక్తులు, సంతులు, సాధువులు, సన్యాసులు, దాతలు, శిల్పులు, పనివాళ్లు ఎందరెందరో ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం శూన్యం. సాయంకాలం కరిగిపోయి రాత్రిలో లీనమయ్యింది. ప్రజల్లో భయం ఆవరించింది. ఎక్కడో మహాపరాధం జరిగింది. మహామంగళహారతి ఇవ్వాల్సిన సమయం దగ్గర పడుతోంది. ఆ హారతి అయితేనే ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రసాద వితరణ తర్వాతనే అన్నదానం, రాత్రి భోజనం జరగాలి. ఇవన్నీ కూడా గంట మ్రోగిన తర్వాత జరగాల్సినవే. ఆ సమయంలో ఊహించని ఒక సంఘటన. ఒక వృద్ధశ్రీ మహాద్వారానికి తల ఆనించి నమస్కరించి గంటకున్న త్రాడును లాగింది. ఆశ్చర్యం! బృహదీశ్వరాలయ ప్రాంగణమంతా సుశ్రావ్యమైన బృహద్ఘంటా నాదంతో మారుమ్రోగింది. విశాలమైన ఆలయ ప్రాంగణమంతా నిండి ఉన్న భక్తజనులు ఆశ్చర్యంగా నిలుచున్నారు. వాళ్లందరి మనసులో మెదులుతున్న ఒకే ప్రశ్న, ఎవరి వృద్ధ స్త్రీ? ఇదివరకు

ఎప్పుడు చూసినట్లే లేదు. ఒకవేళ చూసి ఉన్నా గుర్తుపెట్టుకోదగిన లక్షణాలేవీ లేవు. ఎవరో ఒక దారిన పోయే దానమ్మ, అంతే. పల్లెటూరి ముఖం, ఒక బీదరైతు భార్య కావచ్చునేమో, లేదా పూట గడవడానికి కూలీనాలి చేసుకునే మనిషేమో. ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎవరికీ తెలియని ఆ ముసలమ్మ ఎక్కడి నుండి వచ్చింది? ఏ విధంగా మహాదేవుడి ఆశీర్వాదం పొంది ఈ బృహత్కార్యంలో పాలు పంచుకుంది? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. స్టేట్ ఉంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

క్షేత్ర దర్శనం వింటున్నారు విత్ యువరాజే నాగ్. బృహదీశ్వరుడు అనంత శక్తివంతుడైన ఈ మహాదేవుడు ఈ ఆలయ నిర్మాణానికి నిజమైన కృషి సల్పిన వ్యక్తిగా వృద్ధ స్త్రీ వైపే. అందరి కళ్ళు ఆమెనీ చూస్తున్నాయి. రాజరాజ చోళ మహారాజు ఆమె వద్దకు వెళ్లి భక్తితో నమస్కరించాడు. అక్కడున్న వాళ్లందరూ ఆమె ఏ విధంగా ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడిందో, ఆ మహాదేవుని ఆశీర్వాదం పొందిందో తెలుసుకోవాలని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ విషయం తెలుసుకుని భవిష్యత్తులో వారు కూడా ఆచరించవచ్చు అనే ఆశ. అమాయకురాలైన ఆడమనిషి ఉన్నట్టుండి ఇంతమంది ప్రజలు ఆశ్చర్యచకితులై చూడడంతో భయభ్రాంతులకు లోనైంది. మామూలుగా అందరూ భక్తుల వలనే ఆమె కూడా ప్రయత్నం చేసింది, కానీ రోజంతా జరిగిన విషయం ఆమెకు తెలియనే తెలియదు. అమ్మా, మీరెక్కడ ఉంటారు, ఏమి చేస్తుంటారు, మీ జీవన విశేషాలేమిటి అని అనేక ఆరాలు తీశారు. ఆమె ఇచ్చిన సమాధానాలు ఆమె సాధించిన అలౌకిక విశేషానికి పొంతన లేకుండా ఉన్నాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

క్షేత్రదర్శినిలో తంజావూరు బృహదీశ్వరాలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్చే నాగ్. అలా కొంతమంది బుర్రలు బద్దలు కొట్టుకుని లోతుగా ఆరాధించిన తర్వాత ఆ అలౌకిక ఘటనకు సమాధానం లభించింది. ఆ వచ్చిన వృద్ధ స్త్రీ సామాన్య కుటుంబానికి చెందిన ఒక అతి సాధారణ మహిళ. నిజంగా బృహదీశ్వర ఆలయం నిర్మాణం ఆమెయే చేసిందనడం ఆమె జీవితమంత సాధారణ విషయం. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు అక్కడే ఉండి నీళ్లు తొట్టి నిండా నింపుకుని రహదారి వద్ద తీక్షణమైన మధ్యాహ్నపు టెండలో నిలుచుని ఉండేదామె. ఆలయ నిర్మాణానికి కొండల్లాంటి శిలలను చేరవేసి ఎద్దుల బండి వాళ్లు తప్పనిసరిగా అక్కడ ఆగి ఎద్దులను విడిచేవాళ్లు. ఆ ఎద్దులన్నీ ఈమె పోసిన నీళ్లతో దాహం తీర్చుకునేవి. అలా ఎద్దులన్నీ దాహం తీర్చుకునేంతవరకు ఆ తొట్టిలు నీళ్లు తెచ్చి పోస్తూనే ఉండేదామె. ఆపై అవి విశ్రాంతి తీసుకుని బయలుదేరేవి. బృహదీశ్వర ఆలయం నిర్మాణంలో భాగస్వాములైన మూగజీవులకు ఆమె చేసిన ఉపకారానికి ఆ మహాదేవుడు గుర్తింపు కలగజేసి మొదటి ఘంటానాదం ఆమె చేతుల మీదుగా జరిపించాడన్నమాట.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎనిమిది వసంతాలు సినిమా కోసం కేఎస్ చిత్ర పాడిన పాట అది వనమాలి రచన, హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈరోజు ఉదయం 7:15 ఇది మన చట్టం ప్రామిసరీ నోట్ గురించి సీనియర్ న్యాయవాది శ్రీ గూడా వెంకటేశ్వరరావు గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త డాక్టర్ భూఖ్యా వీరన్న. ఈరోజు ఉదయం 7:15 ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పహచాన్ స్కేల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇన్నోవేషన్ కే పవర్ హౌస్ కీ హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్,

0: हम अपनी ताकतों को जोड़कर पूरी मानवता की भलाई के लिए काम करेंगे.
1: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహుకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్దంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
0: ఈ భారత్ కే కరోడో కిసానో, పశుపాలకు, మత్స్యపాలకు, కృషి వైజ్ఞానికో ఆర్ హమారే శ్రమికో కా సమ్మాన్ హై. యే భారత్ కీ ఉస్ అటూట్ ప్రతిబద్ధత కా భీ సమ్మాన్ హై జిస్కే కేంద్ర మే మానవ కళ్యాణ్, ఖాద్య సురక్ష ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హై. మే ఇస్ మెడల్ కో అత్యంత వినమ్రత కే సాథ్ స్వీకార్ కర్తే హుయే భారత్ కే అన్నదాతాఓ కో యహ మెడల్ సమర్పిత్ కర్తా హూ.
1: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్ కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన 7 రోజుల్లోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రూబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశం.

0: అవకాశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రూబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 వంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం. ప్రామిసరీ నోట్. సీనియర్ న్యాయవాది శ్రీ గూడ వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్నా.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో ప్రామిసరీ నోట్. సాధారణంగా మనము డబ్బులు ఇచ్చినప్పుడు అదేవిధంగా తీసుకున్నప్పుడు ఒక ఒప్పందం చేసుకుంటూ ఉంటాము. డబ్బులు అప్పుగా ఇచ్చినప్పుడు, డబ్బులు అప్పుగా తీసుకుంటున్నప్పుడు ఈ ప్రామిసరీ నోట్ని మనము వాడుతూ ఉంటాము. ఈ ప్రామిసరీ నోట్లో ఏ అంశాలు ఉండాలి, ప్రామిసరీ నోట్ అనేదానికి ఎంత కాల వ్యవధి ఉంటుంది, ఇలా అనేక విషయాలలో మనకు చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. ఈరోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్రీ గూడా వెంకటేశ్వరరావు గారు మన స్టూడియోస్కి వచ్చున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సాధారణంగా ప్రామిసరీ నోట్ ఇందులో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, దీనికి ఎంత కాల వ్యవధి ఉంటుంది?
1: మనము ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పటికీ, లేదు మనము అప్పు ఇచ్చినప్పటికీ, ఆ ఇద్దరి మధ్యన జరిగే ఒప్పందాన్ని, ఒక రాతపూర్వకంగా రాయించుకున్న ఒప్పంద పత్రాన్ని మనము ప్రామిసరీ నోటుగా భావించవచ్చు. అదే ప్రామిసరీ నోటు. ప్రామిస్ అనే అంటే ఫలాని డబ్బులు ఫలానప్పుడు ఇస్తాము అనేదే ప్రామిస్. ఈ ప్రామిసరీ నోట్ అనేది ప్రధానంగా అన్కండిషనల్గా ఉంటుంది. నేను డబ్బులు ఇచ్చాను, మీరు తీసుకున్నారు, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి అనే కండిషను ప్రధానంగా ప్రామిసరీ నోటులో ఉంటుంది. ముఖ్యంగా ప్రామిసరీ నోటు రాయించుకున్న నాటి నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధిగా ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ ప్రామిసరీ నోట్ అనేది విలువ కోల్పోతుంది, అంటే పనికిరాదు. అప్పుడు ఒక పని చేయాలి, ఆ ఇచ్చినటువంటి ప్రామిసరీ నోటును

0: కొత్తగా రాయించుకోవాలి, లేదా అదే ప్రామిసరీ నోటు వెనుక పాత ప్రామిసరీ నోటు వెనుక ఏ డబ్బులు ఇంట్రెస్ట్ కానీ పార్ట్ పేమెంట్ కానీ ఇచ్చినప్పుడు ఎంతనైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఆ ప్రామిసరీ నోటు వెనకాలనే రాయించుకోవాలి. ఇది ప్రామిసరీ నోటు యొక్క ప్రధానమైనటువంటి విషయం.
1: ప్రామిసరీ నోట్కి అదేవిధంగా చెక్ అనే దానికి ఎటువంటి తేడా ఉంటుంది? మరి వీటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది?
0: ప్రామిసరీ నోటు అనేది ఒక వ్యక్తి తాను తీసుకున్న తాను రాయించుకునేటువంటి నోటు, అట్లే ఒప్పంద పత్రం అనొచ్చు. చెక్ అనేది ఎవరైతే డబ్బులు తీసుకుంటారో ఆ వ్యక్తి ఇచ్చేటువంటిది ఫలాన్ తేదీన డేటు వేసి చెక్ ఫలాని అమౌంట్ తీసుకున్నాను అని రాసి ఇవ్వడం అనేది చెక్. రెండింటికి తేడా ఏంటిదంటే ప్రామిసరీ నోటు ద్వారా మనం వసూలు చేసుకునే డబ్బును సివిల్ దావాగా వేసి తీసుకోవాలి, అట్లే చెక్ బౌన్స్ అయితే అది క్రిమినల్ దావాగా వేసుకొని తీసుకోవాలి. అయితే ప్రామిసరీ నోట్లో ప్రధానంగా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలి అనేదే ప్రధానమైనటువంటి. దీంట్లో అతను మోసం చేసినట్టు కానీ అతనికి జైలు శిక్ష కానీ ఉండదు మామూలుగా. కానీ చెక్ బౌన్స్లో అయితే ఆ చెక్ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది వసూలు చేసుకోవడానికంటే ఎక్కువ కూడా చెక్ ఎవరైతే ఇస్తారో అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది క్రిమినల్ కేసు. అట్లే ఎవరైతే చెక్ ఇస్తారో చెక్ అమౌంట్కు డబుల్ అమౌంట్ కూడా కోర్టు వారు ఆ వ్యక్తికి ఇవ్వమని శిక్ష విధించవచ్చు. 1,00,000 రూపాయలు చెక్కు, 1,00,000 రూపాయలు ఆ అమౌంట్ యొక్క ఏదైతే చెక్ ఇచ్చారో అమౌంట్ మీద ఫైన్గా వేసి ఆ చెక్ ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తికి ఇవ్వవచ్చు, అంటే రుణదాతకు ఇవ్వవచ్చు. అది ప్రధానమైన తేడా. చెక్ ద్వారా తీసుకున్నట్టు అమౌంట్కు 1-3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా కోర్టు వారు విధించే అవకాశం ఉంటుంది. అయితే ప్రామిసరీ నోటుకు వచ్చేటప్పటికి ఇది పూర్తిగా సివిల్ దావా. సివిల్ దావా అనంటే ఎవరైతే చెక్కు ఇచ్చారో అతను నిరూపించుకోవాల్సి ఉంటుంది చెక్కు ఎందుకు ఇచ్చాను, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇచ్చినటువంటి వారి మీద ఉంటుంది. ప్రామిసరీ నోట్లోనేమో చెక్ డబ్బులు ఇచ్చాము తీసుకున్నామన్న లావాదేవీని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికి ప్రధానమైన తేడా అది.
1: మరి ఈ బాండ్ పేపర్లకి ఈ ప్రామిసరీ నోట్లకి ఒకే రకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయా? అదేవిధంగా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది?
0: ఎందుకంటే బాండ్ ద్వారా అప్పులు ఇవ్వలేము, ప్రామిసరీ నోట్ ద్వారానే అప్పులు ఇవ్వచ్చు.
1: ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా ప్రామిసరీ నోటు ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయి?
0: సాధారణంగా ప్రామిసరీ నోటు రాయించుకున్నప్పుడు ఈ యొక్క పూర్తి వివరాలు తీసుకోవాలి. ముఖ్యంగా అతని అడ్రస్సు, తండ్రి పేరు, ఏజు, అతను చేసే వ్యవసాయము మొదలైన విషయాలు పూర్తిగా రాయించుకోవాలి. అట్లే అంకెలు ఇచ్చినటువంటి అమౌంటు, తర్వాత అక్షరాల్లో అమౌంట్ కూడా స్పష్టంగా రాయించుకోవాలి. దాంతోపాటు ప్రతి ప్రామిసరీ నోటుకు ఒక రసీదు ఉంటుంది, అంటే తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రసీదు నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ తీసుకున్నాన్న విషయానికి సపరేట్ రసీదు కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఈ అడ్రస్లు ఇవన్నీ వివరాలు రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ రోజైతే ప్రామిసరీ నోటు తీసుకుంటామో ఆ ప్రామిసరీ నోటు రాసిచ్చినటువంటి వ్యక్తి సరైన అడ్రస్ నింపేటట్టుగా చూసుకోవాలి. అట్లే అతనికి ఏమైనా వేరే అడ్రస్లు ఉంటే కూడా, టెంపరీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్లు ఉంటే కూడా ఆ ప్రామిసరీ నోట్లో రాయించుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. తర్వాత తీసుకున్నటువంటి డేటు, సాక్షులు, తర్వాత గ్యారెంటర్స్ ఎవరైతే ఆ అమౌంట్కి ఎవరైతే ఆ అమౌంట్ ఇచ్చేదానికి ష్యూరిటీస్ ఉంటారో వారి వివరాలు కూడా, సంతకాలు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు సరైనటువంటి విషయంగా ఆ ప్రామిసరీ నోట్లో రాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రామిసరీ నోటు రాసిచ్చిన తర్వాత 1-3 సంవత్సరాల లోపలగానే అతను డబ్బులు ఇవ్వకపోతే మనం ప్రామిసరీ నోటు ఎవరైతే రాసిచ్చారో వారికి న్యాయవాది ద్వారా మనము నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఆ నోటీస్ పంపించిన తర్వాత మనము ఏ కోర్టులోనైతే ఆ జ్యూరిడిక్షన్ అనేది, ఒక్కొక్క కోర్టుకు ఒక్కొక్క జ్యూరిడిక్షన్ ఉంటుంది, ఆ జ్యూరిడిక్షన్లో ఆ కోర్టు సంబంధిత కోర్టులో వ్యాజ్యాన్ని వేయాల్సి ఉంటుంది. ఇవి వేసిన తర్వాత కోర్టు వారు పరిశీలించి ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎట్లు ఇచ్చారన్న విషయాన్ని పరిశీలించి, సాక్షులను పరిశీలించి ఈ డబ్బుల కోసము జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లే ఈ కేసు

0: మనం వేసినప్పుడు ఎవరైతే ఈ గ్యారంటర్ షూరిటీస్ ఉంటారో వాళ్ల మీద కూడా మనము కేసు వేయవచ్చు. మీరు ఫలానా వ్యక్తి ద్వారా డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు ఇచ్చినప్పుడు మీరు గ్యారంటీగా ఉన్నారు కాబట్టి ఈ డబ్బులు చెల్లించవలసిన బాధ్యత మీద ఉంటుందని చెప్పి మనం వారి మీద కూడా కేసు వేయాలి. ఆ కేసును విచారించిన తర్వాత కోర్టు వారు మనకు ఒక డిగ్రీ ఇస్తుంది, అంటే ఫలానా వ్యక్తి ఈ డబ్బులు ఇచ్చాడు, ఫలానా వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, ఇంత అమౌంట్ కి ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఒకసారి 3 సంవత్సరాల లోపల కేసు కనికేసి 5-6 సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు కేసు నడిచినా కూడా మీ యొక్క ప్రామిసరీ నోటుకు విలువ ఉంటుంది. 3 సంవత్సరాల లోపల కేసు వేసాము, తర్వాత 1 సంవత్సరం పాటు కేసు నడిచింది కోర్టులో అన్నప్పటికీ కూడా ప్రామిసరీ నోటుకు వ్యాలిడ్ ఉంటుంది. ఒకసారి ఆ 3 సంవత్సరాల కాల వ్యవధులకు పట మనం కేసు వేయాల్సి ఉంటుంది కోర్టులో. తర్వాత కోర్టు దాన్ని డిగ్రీ చేసి ఇన్ని రోజుల లోపల ఇవ్వాలి డబ్బులు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది.
1: ఒకవేళ దావా వేసి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా కోర్టు తీర్పును అనుసరించి తగిన సమయానికి డబ్బులు చెల్లించకపోతే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి?
0: ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు వారు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు కనుక అతను డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తికి డబ్బులు కట్టకుండా ఉంటే అతని మీద అదే కోర్టులో ఈపీ అని వేయవచ్చు, ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని ఉంటుంది, అది వేయవచ్చు. ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఈ కేసు అయిపోయిన 3 సంవత్సరాల లోపల గనక వేసినట్టుంటే ఎదుటి వారికి నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు, అంటే ఎవరైతే డబ్బులు ఇవ్వాలో అతనికి నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ ఈపీలో ముఖ్యంగా మనము వారి ఇల్లు కానీ లేకుంటే అతనికి ఉన్నటువంటి స్థిరాచర ఆస్తులను జప్తు చేయమని చెప్పి కోర్టు వారిని మనం అడగవచ్చు. కోర్టు వారు ఆ ఈపీ ద్వారా కోర్టు మనిషిని, కోర్టు నుంచి ఒక వ్యక్తిని నియమించి ఆ జప్తు చేసి మనకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఫలాని టైం లోపల ఇవ్వాలని కనుక ఆ ఈపీ నడుస్తున్నప్పుడు కూడా అతను వచ్చి కోర్టులో డబ్బులు కట్టవచ్చు. ఒకవేళ ఈపీలో కోర్టు వారు డబ్బులు కట్టమని చెప్పినా అతను కట్టకున్నా, లేకుంటే అతని దగ్గర ఆస్తులు ఏం లేవు అని అతని కనుక మనము నిర్ణయించుకుంటే, కొందరు రెంటర్ ఇంట్లో ఉంటారు, వారికి ఆస్తి ఉండదు, అప్పులు చేయడం అనేది వారికి ఒక హాబీగా ఉంటుంది. సాధారణంగా అప్పులు చేసేటోళ్ళు హాబీగానే చేస్తారు, తమ విలాసాలకు అవసరాల కంటే విలాసాలకు ఈ కాలంలో అప్పులు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అట్లా చేసేవాళ్లకు కోర్టు ఈపీలో తీర్పిచ్చినాక కట్టకపోతే అతన్ని మనము సివిల్ అరెస్ట్ చేయించవచ్చు. సివిల్ అరెస్ట్ అంటే అతన్ని కోర్టు ద్వారా అరెస్ట్ చేయించి అతన్ని జైలు శిక్ష అనుభవించే రకంగా మనం చేయవచ్చు. కోర్టు వారు పర్మిషన్ ఇస్తే కోర్టులో ఉన్నటువంటి అతని భోజనం ఖర్చు డబ్బులు ఇచ్చేవాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది.
1: తాహతకు మించినటువంటి అప్పులు చేసి వారు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా తీసుకోవటానికి కోర్టు ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడినప్పుడు న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించవచ్చు?
0: సాధారణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో తాహతకు మించి అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయి ఉన్నటువంటి వ్యక్తులకు జిల్లా కోర్టులో ఉచిత న్యాయం అనేది అందించడానికి అడ్వకేట్ ప్యానెల్ ఉంటుంది. ఆ జడ్జి గారికి నేను అడ్వకేట్ను పెట్టుకోలేను అని కనుక చెప్పినట్టుంటే న్యాయ సహాయం చేస్తారు. వారికి ఒక అడ్వకేట్ను కూడా అపాయింట్ చేయించి వారి తరఫున కోర్టులో తమ యొక్క వాదన వినిపించడానికి, కేసును కండక్ట్ చేయడానికి పూర్తిగా సహకారం అనేది ప్రభుత్వం తరఫున ప్రతి జిల్లా న్యాయ విభాగంలో ఉంటుంది.
1: ప్రామిసరీ నోట్ అందులో ఉండే ముఖ్యమైన అంశాలు ఏమిటి? ప్రామిసరీ నోటు వలన ఏ విధమైనటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి, ఇలా అనేక విషయాలు తెలియజేశారు. శ్రోతల తరఫున మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్.
0: నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: ప్రామిసరీ నోట్ సీనియర్ న్యాయవాది శ్రీ గూడ వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ భుఖ్యా వీరన్న.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ చేసే పాటలు విన్నాం. ముందుగా వస్తుంది కథానాయకుడు సినిమా కోసం ముత్యాల జల్లు కురిసే అనే పాట. ఎద్దు మైలార నుండి శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, బాలకృష్ణ, శారద ఈ పాట కావాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే నార్కట్పల్లి మండలం నెమ్మాణి గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు కూడా ఏదైనా ఒక పాట ప్లే చేయమని అడుగుతున్నారు. సుచిత్ర నుండి మీనా కుమారస్వామి ఏదైనా ఒక పాట జనరంజలో మా కోసం ప్లే చేయమని రిక్వెస్ట్ చేశారు. అందరి కోసం పి సుశీల పాడిన ఈ పాట కథానాయకుడు సినిమా కోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: జనరంజన్ వింటున్నారు. కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, వీళ్ళందరూ దొంగరాముడు సినిమా కోసం రారోయి మా ఇంటికి అనే పాటను రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అంబవాయి, ఎల్లక్య గ్రామం జోగు ప్రవీణ్, సంధ్య, అక్ష, సుగుణ, వీళ్ళంతా ఏదైనా ఒక పాట మాకోసం వినిపించడం అడుగుతున్నారు. అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభి, వైష్ణవి, నితిన్, వీరు కూడా ఏదైనా ఒక పాట మాకోసం వినిపించమని అడుగుతున్నారు. జనరంజిలో మాకోసం కూడా ఒక పాట ప్లే చేయమని. అల్మాజ్ గూడ నుంచి రవికుమార్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఒక పాత పాట ప్లే చేయమని అడుగుతున్నారు. వీళ్ళందరి కోసం దొంగరాముడు ఈ సినిమా కోసం జిక్

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో టైం 7:41 రాసేసి 38 సెకండ్స్ అవుతోంది. జనరంజని కార్యక్రమం వింటున్నారు. జగదక వీరుని కథా సినిమా నుంచి పాట కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తరుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్ అలాగే అన్విత, ఇంకా సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి. గుడ్ మార్నింగ్ జనరంజని, మా కోసం ఏదైనా ఒక పాట వినిపించమని. నిజామాబాద్ జిల్లా శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్ వాళ్ళ ఫ్యాన్ మెంబర్స్ అంతా అడుగుతున్నారు. ఇంకా పుట్టపాక మిరియాల తిరుమలయ్య, చంద్రశేఖర్, శ్రీకాంత్ ఏదైనా పాట వినిపించమని అడుగుతున్న మరికొంతమంది శ్రోతలు. రంగనాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న అందరి కోసం ఘంటసాల అర్పించిన గీతం వస్తుంది. జగదేక వీరుని కథ ఈ సినిమా నుంచి. సంగీతం పెండియాల, సాహిత్యం పింగళి.

జనరంజన్ వింటున్నారు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. గోరంత దీపం సినిమా కోసం ఏదైనా ఒక పాట ప్లే చేయమని ఉప్పల్ పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఏదైనా ఒక పాట మా కోసం ప్లే చేయమని కొంతమంది శ్రోతలు అడుగుతున్నారు. మోతీ శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, షాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్, కరీంనగర్ నుంచి, జయశ్రీనగర్, లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజలక్ష్మి, శ్రీయాన్, నిర్వాణ్, ప్రజ్ఞాన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా, అలాగే హైదరాబాద్ బిఎన్రెడ్డి నగర్ నుంచి మౌనిక, భానుప్రకాష్, వినయ్ కుమార్ కూడా ఏదైనా ఒక పాట వినిపించమని అడుగుతున్నారు. ఇంకా మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్, విభాస్, విభు వీళ్ళందరి కోసం పీసుశీల పాడిన పాట గోరంత దీపం ఈ సినిమా నుంచి. సంగీతం కేవీ మహదేవన్, సాహిత్యం ఆరుద్ర.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో డాక్టర్ టైమ్ 751 రసేసి 58 సెకండ్స్ అవుతుంది. జలరంజిలో ఇప్పుడు కీసరా అవుట్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య అందరూ రిక్వెస్ట్ చేశారు పాట. మహాకవి క్షేత్రయ్య సినిమాలో జాబిల్లి చూశాను అనే పాట మాకోసం ప్లే చేయమని కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ వట్టివాగు గ్రామం నుంచి గణేష్, సంధ్య, అభిలాష్, ఆర్యన్, అపూర్వ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అడుగుతున్నారు. అలాగే ఈ పాటను రిక్వెస్ట్ చేస్తున్న మరికొంతమంది శ్రోతలు సఫిల్గూడ నుంచి దుర్గా సారథి, స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, సంతోష్, సత్య, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్ రెడ్డి, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, జయకృష్ణ, సాయికృష్ణ, మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీ నుండి, ఇంకా మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, వరలక్ష్మి, మాధవి, నిజామాబాద్ ఉమ్మడి నుండి

మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద ఆయేష. ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, భూదాన్, పోచంపల్లి నుండి. ధర్మవరం నుంచి పునర్వి, హేమ. అలాగే సికింద్రాబాద్ నుంచి జ్యోతి, గోవింద్, మురళి. వీళ్ళందరి కోసం రామకృష్ణ పి సుశీల పాడిన పాట, దాశరథి సాహిత్యం, పి ఆదినారాయణరావు సంగీతం, మహాకవి క్షేత్రియ సినిమా కోసం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: జనరంజన వింటున్నారు రావణుడే రాముడైతే ఈ సినిమా నుంచి. కన్నులలో నిరూపం పాట కావాలని ఖైరతాబాద్ నుండి నరసింగరావు, సంహిత, దీక్షిత రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఏదైనా ఒక పాట జనరంజలో వినిపించమని అడుగుతున్న ఇంకొంతమంది శ్రోతలు కలెక్టర్ జానకి సినిమా నుంచి పాట కావాలని అడుగుతున్నారు. అది తర్వాత జనరంజ కార్యక్రమంలో మనం కంటిన్యూ చేద్దాం. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారలక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ, రంగారెడ్డి జిల్లా బండ రావిరాల గ్రామం నుంచి శ్రావణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, వెంకటాచారి, వరలక్ష్మి, సాయిత్విక్, పండు చిత్రియాల గ్రామం నుంచి మధు, శ్రీవాణి, రవి, రాధిక, నవీన్, సౌమ్య వీళ్ళంతా నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి. ఇంకా భవాని వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్. అలాగే చౌటుప్పల నుంచి కస్తూరి రాముడు, అప్పరాల లక్ష్మయ్య, అనుష, స్వాతి, భాగ్యలక్ష్మి వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి నుంచి, అడ్డగుట్ట నుంచి శశాంక్, సంజు, బన్నీ, వంశీ, సునీత, కోటి, శ్రీనివాస్, పద్మ. మృగరాజు సినిమా నుంచి పాట కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కొరిన సినిమా పాటలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలందరికీ శుభోదయం. ఈ ఉదయం హాయ్ అయిన పాటతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలేయాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి ఇదే మన జనరంజని. హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఎం మురహరి, నిజామాబాద్.
0: మురహరి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: యశోద గారు బాగున్నారా?
1: యశోద గారు బాగున్నా.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: ఛాంపియన్ చిత్రం నుంచి
0: చెప్పండి. బాగుంది, మంచి హుషారైన పాట అడిగారు, అది కూడా మీ పేరుతోటి మంచి పాట వచ్చేస్తుంది, వినేద్దాం మరి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీర్తిదాల గ్రామం దమ్మోజు వెంకటాచారి మాట్లాడుతున్నా మేడం గారు.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను ఎలక్ట్రీషియన్ మేడం.
0: సరే, ఏ పాట వింటారు ఈరోజు?
1: ఈ సూర్యనారాయణ మేలుకు అనే పాట.
0: మంచి పాట అడిగారు. భానుమతి గారు, వాణిజయరామ్ గారు అందరు కలిసి పాడిన పాట. తప్పకుండా మీరు కోరిన పాట. ధన్యవాదాలండి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ మాట్లాడుతున్నానండి.
0: సుదర్శన్ గారు బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నాము. ఆరోగ్యం ఎలా ఉంది?
1: చాలా బాగుందండి.
0: ఓకే, చెప్పండి, ఈ రోజు ఏ పాట వింటారు?
1: నాకు అగ్గిదొర మూవీ నుండి ఎందున్నావు చెలి అందుకు నాకు వీలి.
0: తప్పకుండా మంచి పాట అడిగారు. అందులో పాత సినిమాలలో ఇది ఒక మెలోడీ పాట, ఎప్పుడు మన శ్రోతలందరికీ కూడా ఇష్టపడే పాట మీరు కోరుకున్నారు. సరే, తప్పకుండా మీరు కోరిన పాట వచ్చేస్తుంది. నమస్తే.

0: హలో జనట్ అంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. మేము గణగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక.
0: కర్ణాటక నుంచి ఫోన్ చేశారు. రామకృష్ణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాము. మీ సందేశాలన్నీ కూడా మేము చూస్తూ ఉంటాము షో టైమ్ లో, అలాగే గుర్తుకొస్తున్నాయికి కూడా పంపిస్తూ ఉంటారు.
1: అవును మేడం,
0: చెప్పండి ఏ పాట వింటారు?
1: కళ్యాణమయ్యి భోగమే పాట కావాలి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వచ్చేస్తుంది, ఇలానే వింటూ ఉండండి.

0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: చౌటు పాలించి పృథ్వీ నారాయణ్.
0: పృథ్వీ నారాయణ్, ఎలా ఉన్నావు?
1: మంచిగా ఉన్నాం మేడం.
0: రాముడు గారు ఎలా ఉన్నారు?
1: మంచిగా ఉంది మేడం.
0: మంచిగా ఉన్నారా? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చదువుతున్నావు?
1: 8th అయిపోయింది మేడం.
0: 8th అయిపోయింది. ఏ పాట కావాలి? ఏదన్నా కొత్త పాట వినిపించాలా? మరి సరే, నీకోసం ఒక మంచి సూపర్ హిట్ ట్రాక్ వినిపిస్తాను, వినేసేయి మరి.

ఈ ఉదయం పాటలతో చాలా హాయిగా గడిచిపోయింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజని. శ్రోతలు వాట్సాప్ రిక్వెస్ట్ చేసిన పాటలు వింటారు. ఇప్పుడు దుర్గానగర్ జియాగూడ హైదరాబాద్ నుంచి ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మాన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, వీళ్ళంతా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఏదైనా ఒక పాట ప్లే చేయమని అడుగుతున్నారు. ఇంకా మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి కూడా మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి, బబ్బూరి సదానందగౌడ్, సత్యమ్మ, సదాప్రియ, సౌందర్య, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి, ఇంకా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి శ్రోతలు కూడా ఏదైనా పాట ప్లే చేయమని అడుగుతున్నారు. హైదరాబాద్, ముషీరాబాద్ నుంచి రాజు, అలాగే అనసూయ, ఇంకా ఓల్డ్ మలక్పేట్ నుంచి కిరణ్, జ్యోతి, సుబ్రహ్మణ్యం, వీళ్ళందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి కేకే వర్ధిని పాడిన పాట, ఎంఎం కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.

జలరంజని కార్యక్రమం వింటున్నారు. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ ఏదైనా పాట వినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. డొంకేశ్వర్ నుండి మాడబోయి సత్యనారాయణ, తిరుమల వర్షిణి, అలాగే రవలి లక్ష్మీకాంత్, సత్యవతి, పులిపాటి వెంకటేష్, రామకృష్ణ, విహాన్స్ విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి నరసింహరావు, నిజామాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, గీతనగర్, హైదరాబాద్ నుంచి ఏదైనా ఒక పాట మాకోసం జనరంజిలో ప్లే చేయమని దాసరి రవి రాయగిరి నుంచి అడుగుతున్నారు. అలాగే హేమలత విశ్వనాథ్ చౌటుపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి, కోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీళ్ళందరి కోసం రుద్రవీణ సినిమా నుంచి కేజీ యేసుదాస్ చిత్ర పాడిన పాట, ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సాహిత్యం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, ఈరోజు కూడా మధ్యాహ్నం 2:15 గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఈ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 0402324 0853, 0402324 0854, 0402924

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజన్. వింటున్నాం స్టూడియో క్లాక్ టైం 8:54:33 అవుతుంది. వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి నుంచి అప్పారాల లక్ష్మయ్య, అనుష, స్వాతి, భాగ్యలక్ష్మి ఏదైనా పాట వినిపించమని అడుగుతున్నారు. అఖిల, యశ్వంత్, లోకేష్, వరుణ్ తేజ్, చిలకలగూడ సికింద్రాబాద్ నుంచి అడుగుతున్నారు. పుష్ప 2 మూవీ నుంచి ఏదైనా ఒక పాట మా కోసం వినిపించమని. ఎద్దుమైలారం నుంచి దేవనూరి వీరయ్య, యాదమ్మ, నల్లబూతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజిత, ఆనందరావు, ప్రదీప్ కుమార్, గద్వాల జిల్లా జోగులాంబ నుంచి చందన, నిఖిల్, దేవాన్షి, చామంతి, మీనాక్షి, వీరేందర్ కాచిగూడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా పాట వినిపించమని. కృపాచారి, అనిత, సాయి, వర్షిత్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి జనరంజన్జిలో మా కోసం ఏదైనా మంచి పాట వినిపించమని అడుగుతున్నారు. గజ్వేల్ నుండి శేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, అలాగే ఎం రామయ్య, కార్తీక్, యామిని, మను, భవిశ్రీ, సుధా, చైత్రీకరి వీళ్ళంతా వనపర్తి నుంచి. బన్స్లాల్పేట్ నుంచి సికింద్రాబాద్ సుక్కా శ్రీనివాస్, కె ప్రవీణ, ఎస్వి కార్తీక్ ఏదైనా ఒక పాట వినిపించమని అడుగుతున్నారు. వెంకటేష్, లత, వర్షిని, వంశీ, చైతన్య కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, అమ్మి, సునీతారాజ్, అనితారాజ్, రాజేష్ ఖన్నా, అలాగే ఆర్ఎస్ఆర్ మూర్తి, ముసారాం బాగ్ హైదరాబాద్ నుంచి వీళ్ళందరి కోసం పుష్ప 2 సినిమా నుంచి ఈ సాంగ్ వచ్చేస్తుంది.
2: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
3: ఆనందదాయకం. బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
4: సెనీ నే ఇస్ గీత్ కో లిఖా థా ఔర్ రోచక్ కోహ్లీ ఔర్ సాథియో నే ఇస్ గీత్ కో సంగీత్ సే సంవారా థా. ఇసీ గీత్ के बाद आइए एक बहुत छोटा सा ब्रेक फिर से लिया जाए, और ब्रेक के बाद फिर हाजिर होंगे.

0: आप सुन रहे हैं विविध भारती।
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం ఎగ్జాక్ట్ గా 10:00 అవుతుంది. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కంపెనీలకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని, జిల్లాలకు ఐటీ వెలుగులు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, పెట్టుబడిదారులకు సహకరించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరిట ప్రత్యేక ఏజెన్సీని ప్రారంభించాలని స్పష్టం చేశారు. నిన్న ఐటీ పరిశ్రమల శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో మౌలిక వసతుల విస్తరణకు శాస్కీ కింద అదనంగా 5,000 కోట్ల రూపాయల మూలధన వ్యయం కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్ కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్ను అమలు చేయాలని ఆదేశించింది. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగిపోవడంతో అన్ని జిల్లాలకు హై అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 9 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. తీవ్ర వేడి గాలుల వల్ల వడదెబ్బతో 11 మంది మృతి చెందడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: Marco.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టో టైం 10:04 క్రాసేసి 32 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూసే ఎవర్ గ్రీన్ హిట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అయితే మీ వాట్సాప్ రిక్వెస్ట్ బేస్ చేసుకునే

0: పాటలు ఉంటాయి. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే 1995 నుంచి 2000 ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఉండే సినిమాల నుంచి సాంగ్స్ రిక్వెస్ట్ చేయాలని మా రిక్వెస్ట్. ఫస్ట్ వస్తున్న సాంగ్ అనగనగా ఒకరోజు, ఈ సినిమా కోసం నాగూర్ బాబు చిత్ర పాడిన పాట, సీతారామ శాస్త్రి రచన, సంగీతం శ్రీ.
1: లేదు, చాలా సంతోషం.
2: లేట్ అయ్యిందనా?
1: అచ్చి, నాతో మాట్లాడుకు.
2: ఏ, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి గొడవ పెట్టి

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియో టక్ టు టైం 10:11 క్రాసేసి 21 సెకండ్స్ అవుతోంది. రక్షకుడు సినిమా కోసం పాట వినిపించమని మదన్ ఫ్రమ్ కేపీహెచ్బీ కాలనీ రిక్వెస్ట్ చేస్తున్నారు. మా కోసం ఏదైనా ఒక ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ప్లే చేయమని హస్తినాపురం ఈస్ట్ నుండి కన్నిగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్స్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ వీళ్ళంతా అడుగుతున్నారు. అలాగే నల్గొండ జిల్లా చందపేట మండలం నుంచి కృష్ణమ్మ గారు కూడా ఏదైనా ఒక పాట ప్లే చేయమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళందరి కోసం రక్షకుడు సినిమా నుంచి భువనచంద్ర రాసిన పాట హరిహరన్ సుజాత గానం, ఏఆర్ రెహమాన్ సంగీతం. స్టే ట్యూన్డ్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో ట్రాక్టర్ టైం 10:18 క్రాస్ చేసి 55 సెకండ్స్ అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. తర్వాత సాంగ్ వచ్చేస్తుంది గాండివం. ఈ సినిమా కోసం హరిహరన్ అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. శ్రీకుమార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం. ఈ పాటను రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అలాగే విజయ అభినయ్ సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, కరీంనగర్ జిల్లా అమ్మనగుడి నుంచి ఈ పాటను రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాట ఎవర్గ్రీన్ హిట్ వినిపించమని అడుగుతున్నారు. ఎం వెంకటేష్ నందిపేట నుంచి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఎనీ సాంగ్ ఫర్ అజ్ ఇన్ ఎవర్గ్రీన్ హిట్స్ అని రమణ ఫ్రమ్ బోయిన్పల్లి అడుగుతున్నారు. ఇంకా శ్రీవాణి, దమ్మోజ్ రవీంద్రాచారి, రాధిక, దమ్మోజ్ నవీనాచారి, సౌమ్య, త్రిలోక్, మధుసూదనాచారి, నెహాన్ వీళ్ళంతా కూడా ఏదైనా ఒక పాట ఒక ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ మా కోసం వినిపించమని అడుగుతున్నారు. నిజామాబాద్ నుంచి కూడా అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, మోసా కరీం, షేక్ సలీం, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అడుగుతున్నారు. వీళ్ళందరి కోసం గాంధీవం సినిమా నుంచి ఎస్పి బాలసు

ఇవాళ హీరో మోహన్ లాల్ బర్త్డే కాబట్టి వివేక్ భారతి ఆయనకు విషెస్ చెప్తూ గాండివ సినిమా నుంచి ఆ పాట విన్నాం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హెడ్స్ వింటున్నాం. తర్వాత సాంగ్ వచ్చేస్తుంది. నార్కట్పల్లి మండలం నెమ్మాణి గ్రామం నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీళ్ళంతా ఏదో ఒక పాట మాకోసం వినిపించమని అడుగుతున్నారు. మాకోసం కూడా ఎవర్ గ్రీన్ హిట్స్లో ఒక సాంగ్ వినిపించమని రామయ్య, కీర్తి, మను, యామిని, భవ్య, సుధారామయ్య, చైత్రిక, శ్రీ వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా పాట వినిపించమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొంతమంది శ్రోతలు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, ఏదైనా ఒక పాట మాకోసం వినిపించమని ఇంకొంతమంది శ్రోతలు కూడా అడుగుతున్నారు. ఎంఏ వహీద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఫసీ, మొహమ్మద్ జునేబ్, మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ ముక్రమ్, మొహమ్మద్ నోమన్, మొహమ్మద్ ఫక్రమ్ అండ్ జాకీర్ ఫాజిల్ వీళ్ళంతా నిజామాబాద్ నుంచి సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికోసం ప్రేమించుకుందాం రా ఈ సినిమా నుంచి పాట వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం మహేష్, సాహిత్యం సీతారామశాస్త్రి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. గజనీ సినిమా కోసం హృదయం ఎక్కడున్నది అనే పాట కావాలని ఎద్దు మైలర్ నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్ అలాగే వర్షిత్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకేదైనా పాట వినిపించమని చిట్యాల రామకృష్ణ, శ్రీదేవి, తేజస్విని, మహేష్, సహజ, కరీమాబాద్, వరంగల్ నుంచి రిక్వెస్ట్ చేశారు. మాకోసం ఏదైనా పాట వినిపించమని భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను అలాగే చిన్ను, ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం మంచి సాంగ్ వినిపించమని సిద్ధుల నాగారం, సంగారెడ్డి జిల్లా నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఘనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, కన్యాకుమారి భావన రవి, సిరా తుముకూరు కర్ణాటక జిల్లా నుంచి అడుగుతున్నారు. వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది హరి జయరాజ్ కంపోజ్ చేసిన ఈ పాట గజనీ సినిమా కోసం. సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం హరి జయరాజ్, గానం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో టైం 10:39 క్రాస్ చేసి 36 సెకండ్స్ అవుతుంది. నేను మీ అర్జున, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాత రాయగిరి విలేజ్ నుంచి మడసు సత్యనారాయణ కవిత రిక్వెస్ట్ చేసిన పాట వస్తుంది. వారితో పాటు ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి కరాడి గోపికిషన్ ఉమావతి, ఇంకా మాకోసం ఏదైనా పాట వినిపించమని సంహృత మహాద్యుతి గీతనగర్.

0: హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ. ఎగిరే పౌర్ణమ సినిమా నుంచి పాట కావాలని వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్. భూదాన్ పోచంపల నుంచి జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ. వీరితో పాటు ఏదైనా ఒక ఎవర్గ్రీన్ సాంగ్ మా కోసం ప్లే చేయమని జిబ్లక్పల్లి నుంచి చిక్క, చక్రపాణి, చందన, దమ్మోజ్ వెంకటాచారి వీళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరి కోసం ఎగిరే పావురమా సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం వీటూరు సుందరమూర్తి.
1: చిటపట చినుకుల తాళం చిగురాకులలో హిందోళం కిలకిల చిలకల

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నారు. నేను మీ అర్జునా. స్టూడియో క్లాక్ టైం 10:46 క్రాస్ చేసి 46 సెకండ్స్ అవుతుంది. పెద్దన్న ఏ సినిమా కోసం కల్లో కళ్యాణమాల అనే పాట వచ్చేస్తుంది. కోటి మ్యూజిక్ కంపోజిషన్లో విటో సుందరమూర్తి రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం. ఈ పాటను రిక్వెస్ట్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, ఇల్లంతకుంట మండలం. గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, శాన్విక, సాయి చరణ్, అలాగే తుకారం గేట్ నుండి గోపినాథ్, పల్లవి, కుశాల్ కుమార్, రాజ్కుమార్, ఇంకా పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ, వెంకటేష్. అండ్ ఇదే పాటను ఇంకొంతమంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. నందిపేట నుంచి మనోహర్, సువర్ణ, ఇంకా జరిపోతుల బుచ్చయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి, కడతల్ రంగారెడ్డి జిల్లా నుంచి సంకోజు శ్రీనివాస్, అందరి కోసం కల్లో కళ్యాణమాల అనే పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పెద్దన్నయ్య.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
1: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మన జనరంజన్. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. స్టూడియో టాక్టో టైం 10:54 క్రాసేసి 13 సెకండ్స్ అవుతుంది. కొండాపురం దుర్గాదేవి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక పాట మాకోసం ప్లే చేయమని. అలాగే హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, దుర్గయ్య, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, కృష్ణ, సునీత, భవ్య, అరుణ్. కొండాపూర్ నుంచి పెళ్లి సుందరి సినిమా నుంచి మాపరెట్టి జామచెట్టు అనే పాట కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ నుంచి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, వీళ్ళందరి కోసం మాపరెట్టి జామచెట్టు అనే సాంగ్ పెళ్లి సుందరి మూవీ నుంచి వచ్చేస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం, వేటూరు సుందరమూర్తి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలిరోజు ఉదయం 5:43 పవిత్ర సంగమంలో తొలి పుష్కర స్నానం నిర్వహించబడింది. ఈ పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు ఆచరించారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారీగా తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్స్ అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 దాటింది. తీవ్ర వేడి గాల్పుల వల్ల వడదెబ్బతో 11 మృతి చెందడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

వండర్ఫుల్ మ్యూజిక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:05. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటున్నాం. ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలని తెలుసుకుంటూ ఉంటాం, మంచి పాటల్ని కూడా వింటూ ఉంటాం. అలాగే ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో స్పెషల్గా సింగర్ స్పెషల్ సుజాత మోహన్ గారి గురించి, ఆవిడ పాడినటువంటి ఎన్నో మెలోడియస్ పాటల గురించి మాట్లాడుకుంటూ చక్కగా వినబోతున్నాం. అసలు తన గురించి చెప్పడానికి అంత స్పెషల్గా నేనేం చెప్పగలను, ఏం రాయగలను అని అనుకున్నాను. కానీ వన్స్ ఒకసారి పాటలు వింటే చాలు, నిజంగా ఎంత మెలోడియస్గా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి అనేది మనకు అర్థమైపోతుంది కదా. పాడింది ఒక్కసారే కానీ లూప్ మోడ్లో కొన్ని వందల వేల సార్లు విన్నవాళ్ళు బోర్డ్ అంతమంది ఉన్నారు, అవునా? అటువంటి మెలోడియస్ పాటల్ని వాళ్ళకి గుర్తుకొస్తున్నాయిలో మనం కూడా విందాం. స్టే ట్యూన్డ్, ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటున్నారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, ఎంఎం కీరవాణి, కోటి, విద్యాసాగర్, ఎస్ఏ రాజ్ కుమార్, మణిశర్మ లాంటి డైరెక్టర్స్ దగ్గర ఎన్నో మెలడీస్ పాడారు మన సింగర్ సుజాత మోహన్ గారు. అలాగే లెజెండరీ సింగర్స్ అయిన జేస్దాసు, ఎస్పి బాలు గారు, హరిహరన్ లాంటి సింగర్స్తో మంచి మెలడీ నెంబర్స్కి కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట మనందరికీ చాలా చాలా ఫేవరెట్. అలాగే ఎన్నో స్టేజ్ షోస్లో కూడా పాడడం జరిగిందన్నమాట. కొన్నిసార్లు తనకు వచ్చినటువంటి ఆపర్చునిటీని ది బెస్ట్గా ఉపయోగించుకున్న ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు. బట్ చిన్నతనం నుండే తనకు వచ్చినటువంటి అవకాశాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవడంలో ఎంతోమంది సింగర్స్ వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. అలాగే మన సుజాత మోహన్ గారు కూడా. తను 12 ఇయర్స్ ఉన్నప్పుడే పాట పాడే అవకాశం వచ్చిందట. అది కూడా ఎవరితోనో తెలుసా? ది గ్రేట్ లెజెండరీ సింగర్ అయినటువంటి జేస్దాస్ గారితో. వినడానికి మనకి ఓ మై గాడ్ అని అనిపించవచ్చు, కానీ ఆ అవకాశాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించుకుందో ఆ తర్వాత వరుసపట్టి తనకు వచ్చినటువంటి అవకాశాలే చెబుతాయి. పాడిన ప్రతి పాట సూపర్ హిట్టే. స్కూల్లో ఉన్నప్పుడే మైక్ పట్టుకొని పాటలు పాడటం కొందరికి ఆశ్చర్యాన్ని గురిచేసింది, కానీ మరికొందరికి మాత్రం వాహ్, వాట్ ఎ టాలెంట్ అని అనిపించింది. మలయాళంలో ఫస్ట్ అందిపుచ్చుకున్న అవకాశం 1970లో. ఆ సినిమా పేరు చెప్తా ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: Online applications are invited from unmarried men and women candidates for grant of short service commission in executive, education and technical branch. Last date for submission of online application is 24th February 26. For more details, visit www.joinindiannavy.gov.in.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: వండర్ఫుల్ పాట విన్నా కదా. అయితే ఇవాల్టి మన గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుంటున్నాం సుజాత మోహన్ గారు పాడినటువంటి పాటల గురించి. ఈ సంవత్సరంతో ఎగ్జాక్ట్లీ తన ప్రస్థానం మొదలయ్యి 50 ఏళ్ళు పూర్తయిందన్నమాట. జనరేషన్స్ మారే కొద్దీ కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు, అలాగే కొత్త సింగర్స్కి ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు. కానీ సుజాత మోహన్ గారి వాయిస్ అండ్ ఆవిడ పాడినటువంటి పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే కదా. మనందరికీ అలాగే అనిపిస్తుంది. సుజాత గారు ఫస్ట్ టైం పాడినటువంటి పాట గురించి ఇందాక నేను చెప్తానన్నాను కదా, తనకి వచ్చినటువంటి అవకాశం 1970లో వచ్చిందన్నమాట. అందులో తను పాడినటువంటి సినిమా

0: పాట కూడా చాలా వెరైటీ సాంగ్. అయితే లైఫ్లో మాత్రం తను ఫస్ట్ అటువంటి అవకాశం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదట కాస్త పెద్దగా అయిన తర్వాత. ఎందుకంటే చాలా చిన్నతనంలోనే అవకాశం రావడం, చక్కగా పాడడం, ఆ పాట అందరికీ నచ్చడం ఇవన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి కదా. సినిమా పేరు టూరిస్ట్ బంగ్లా. ఈ సినిమాకాను ఆవిడకు మలయాళంలో పాట పాడడం జరిగింది. ఆ పాట చాలా మంచి సక్సెస్ కూడా సాధించింది. ఇక ఆ తర్వాత ఏకే అర్జునన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా ఒక పాట పాడారు. అప్పుడు సుజాత మోహన్ గారు, బేబీ సుజాత అన్నమాట, 6th స్టాండర్డ్ కదా అందుకని. ఆ తర్వాత కామం క్రోధం మోహం అనేటువంటి సినిమాకి కూడా పాటలు పాడారు. అండ్ ఆ తర్వాత కొన్ని పాటలు ఎంజి రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో నాన్ ఫిల్మీ సాంగ్స్ కూడా పాడారనమాట. ఈ పాటలు కూడా చాలా చాలా హిట్ అయ్యాయట. ఉదక్కుజల్ విలి అనేటువంటి పాట మాత్రం విపరీతమైనటువంటి హిట్ సాధించిందంట ఆవిడ పాడినటువంటి ఆల్బమ్స్లో. ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు పాట తర్వాత. స్టే ట్యూన్.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. సుజాత మోహన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. సుజాత మోహన్ గారు పాడినటువంటి భాషల్లో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో అద్భుతమైనటువంటి పాటలు పాడినటువంటి గాయని ఆవిడ. అయితే చిన్నతనం నుండి పాడుతూ ఉండడం వల్ల మలయాళంలో కానీ తమిళంలో కానీ చక్కగా పాటలు పాడేవారట. కానీ తెలుగులోకి వచ్చేప్పటికీ తనకి హెల్పింగ్ హ్యాండ్ అవసరమైందట. అంటే పదాల ఉచ్చారణ, ఎగ్జాక్ట్గా ప్రొనౌన్సియేషన్ రావడం అనేది ఇంపార్టెంట్ కదా పాటలు పాడేప్పుడు. దాంతోపాటు ఎమోషన్ని కూడా అంతే ఈజీగా బ్యాలెన్స్ చేయాలి. అందుకని హెల్పింగ్ హ్యాండ్ కోసం, ఐ మీన్ హెల్ప్ చేయడానికి ఇద్దరు సింగర్స్ ఉండేవారట. వాళ్ళ గురించి కూడా రివీల్ చేస్తా ఇంకాసేపట్లో. తన కెరియర్ ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 2025 అండ్ ఇప్పటి వరకు కూడా 18,000 పైగా పాటలు పాడినటువంటి సింగర్ సుజాత మోహన్ గారు మెలోడియస్ క్వీన్గా బిరుదును కూడా అందుకున్నారు ఆవిడ. అసలు మనం చెప్పేది ఏముంది, ఆ పాట వింటే అర్థమైపోతుంది. చెప్పవే చిరుగాలి పాట ఎన్నిసార్లు వినుంటామో. ఇందాక మనం విన్నటువంటి నిన్న పెళ్లాడతా సినిమాలోని పాట, అలాగే ఇప్పుడు నేను వినిపించబోయేటువంటి శుభాకాంక్షలు సినిమాలోని పాట కూడా ఎన్నో ఎన్నో ఎన్నోసార్లు రిపీటెడ్ మోడ్లో విన్న ప్రతి పాట అద్భుతం, అత్యద్భుతం అనిపించిందే కదా. సో వినిద్దామా మరి, స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు గమనిక. ఈరోజు గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324-0853, 0402324-0854, 0402955-0923. గమనిక విన్నారు.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు

పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డ్ తో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయిలో సుజాత మోహన్ గారు పాడినటువంటి పాటల్ని ఇవాళ మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. జనరల్గా సింగర్స్ అంటే వాళ్ళకి కొన్ని యునో బౌండరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ వాటర్ తాగకూడదు, కాస్త వెదర్ మారింది అంటే బయటికి అస్సలు వెళ్ళకూడదు, ఎక్కువసేపు సాధన చేస్తూ ఉండాలి, ఇలాంటివి. అంతేకాదు, మామూలుగా ఇప్పుడు ఇంట్రొడ్యూస్ అయినటువంటి ప్రతి సింగర్ గురించి మనకి ఏ రకంగా అయినా సోషల్ మీడియాలో తెలిసిపోతుంది కదా. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అవ్వడమో, ఇంటర్వ్యూస్ ఆర్ ఏమైనా పిక్స్ చూడడం ఇలాంటివి. కానీ 90s కిడ్స్కి మాత్రం సుజాత మోహన్ గారు ఎలా ఉంటారో తెలియదు, కానీ ఆవిడ వాయిస్ వింటూ మాత్రం ఆ పాటల్ని చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. కారణం, తను పాడినటువంటి చాలా పాటలు మోస్ట్లీ అంటే ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లో తమిళ్ నుండి తెలుగుకి డబ్ అయినటువంటి సినిమాలు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ నంబర్ వన్ హిట్ అయినటువంటి పాటలే. తర్వాత తర్వాత తెలుగులో కూడా పాడారు, కానీ స్టార్టింగ్లో అటువంటి ఏమంటారు అలా పాటలు పాడడం వల్ల సుజాత గారు చక్కగా పాడతారు, ఆవిడ పాడిన పాటలు ఎంత బాగుంటాయో అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా అప్పట్లో సుజాత గారిని చూసిందే లేదు. కానీ వన్స్ ఇప్పుడు మనకి ఎంత అవేర్నెస్ అండ్ పాటల్ని లూప్ మోడ్లో వింటూ ఆహా అసలు ఎంత చక్కగా పాడారు అనేటువంటి ఆ ఫీల్ గుడ్ ఈజ్ని ఎంజాయ్ చేస్తాం కదా. అయితే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆర్కెస్ట్రా ట్రూప్తో కూర్చొని పాడడం, ఆర్కెస్ట్రాతో ప్రాక్టీస్ చేయడం చాలా నచ్చేదట సుజాత మోహన్ గారికి. ఏమిటి రీజన్ చెప్తా ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490

0: τα σπνάει. Go retro with Akashvani Telugu. మంచి పాట విన్నాం కదా. మనసిచ్చి చూడు సినిమాలో నుండి మను గారు సుజాత గారు పాడిన పాటని అలాగే గుర్తుకొస్తున్నాయి అంటూ సుజాత మోహన్ గారు పాడిన పాటల్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నామన్నమాట. అయితే తను పాడినటువంటి పాటల్లోకెల్లా తనకి చాలా చాలా ఫేవరెట్స్. అండ్ ఆర్కెస్ట్రాతో ప్రాక్టీస్ చేయడం అంటే తనకి చాలా ఇష్టం ఉండేదట. అంటే ఏ ఒక్కరు మిస్టేక్ చేసినా మళ్ళీ అందరూ కలిసి మళ్ళీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అండ్ అలా ఆర్కెస్ట్రాతో ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తను చాలా చాలా ఇష్టంగా ఇచ్చేదంట. అంటే అలా ప్రాక్టీస్ చేయడం తనకి నచ్చేదంట. ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ ఉండాలి కదా అని అనిపించేదట. ఇక వేరే భాషలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు తెలుగులో పాటలు పాడడానికి ఆ ఉచ్చారణ దోషాలు ఏవి లేకుండా ఉండడానికి ఆవిడ హెల్ప్ తీసుకున్నటువంటి సింగర్స్ గోపికా పూర్ణిమ గారు, అలాగే మల్లికార్జున్ గారు. సాంగ్ పాడడానికి వెళ్ళిన స్టూడియోలో వీళ్ళ అవైలబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకొని చక్కగా ఆ ఎమోషన్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ రాకుండా చక్కగా నేర్చుకుని మరీ పాడేవారట. ఇక తనకున్నటువంటి అంటే తను వర్క్ చేసినటువంటి సింగర్స్లో అందరి నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క క్వాలిటీ నేర్చుకొని ఆల్మోస్ట్ అందరినీ తన ఫేవరెట్ యునో సింగింగ్కి ఏమంటారు కాంబినేషన్లో పాడినటువంటి పాటలు కానివ్వండి, లేకపోతే వచ్చిన అవకాశాలు కానీ, ఎప్పుడూ యునో చాలా హ్యాపీగా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఎస్పి బాలు గారు, మను గారు, జానకమ్మ గారు, చిత్రమ్మ గారు, సుశీలమ్మ గారు, లతా మంగేష్కర్ గారు, ఇలా చాలామంది. అండ్ ప్రతి ఒక్కరి కాంబినేషన్తో పాడినటువంటి పాటలు తను చాలా చాలా ఎంజాయ్ చేసేదంట. ఓ మై గాడ్, అసలైన పేరుని మిస్ చేసేసా. జేస్ దాస్ గారు కూడా, ఎందుకంటే ఫస్ట్ తనతోనే కదా పాడే అవకాశం వచ్చింది. అంతేకాదు ఈ లెజెండరీ సింగర్స్ అందరితో వర్క్ చేసేటువంటి ఆపర్చునిటీ రావడం తను చాలా హ్యాపీగా అండ్ బెస్ట్ బ్లెస్సింగ్గా ఫీల్ అవుతారట. సుజాత మోహన్ గారి మెస్మరైజింగ్ వాయిస్కి ఆవిడకి చక్కని పాటలు, చక్కని అవకాశాలు వచ్చాయి. మోస్ట్లీ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి ప్రతి పాట నిజంగానే ఒక ఆనిమత్యం అని చెప్పాలి. ఇక తెలుగులో వచ్చేసరికి మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్నో వండర్ఫుల్ పాటలు పాడారు. అందులో నుండి మీకు ఒక పాటని ఇప్పుడు నేను వినిపిస్తాను. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇదండి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. వండర్ఫుల్ సింగర్ అయినటువంటి సుజాత మోహన్ గారి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవాళ తెలుసుకున్నాం కదా. 2021లో 2019కి గాను ద మోస్ట్ ప్రెస్టీజియస్ తమిళనాడు అవార్డు కలైమామని అవార్డును కూడా అందుకున్నారు. అంతేకాదు ఎన్నో స్టేట్ అవార్డులు, దాంతోపాటుగా బోలెడన్ని టీవీ షోస్, ఇలా తనకున్నటువంటి గాత్రాన్ని, తన మెలడీ ఫీల్ని ది బెస్ట్గా అటు సింగింగ్కి అండ్ ఇటు ఈ వండర్ఫుల్ షోస్కి కూడా కేటాయిస్తూ వచ్చారన్నమాట. సో ఇప్పటికీ ఎన్నో వండర్ఫుల్ సాంగ్స్ పాడుతూనే ఉన్నారు. అండ్ వి ఆల్ నో తన కూతురు శ్వేతా మోహన్ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ కూడా ఉన్నారు. అండ్ ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇంకా మాట్లాడుకుందాం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత. స్టే ట్యూన్డ్.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं जागृति शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी 5 देशों की सफल यात्रा के बाद स्वदेश लौट आए हैं. श्री मोदी संयुक्त अरब अमीरात, नीदरलैंड्स, स्वीडन, नॉर्वे और इटली की यात्रा पर थे. इससे पहले प्रधानमंत्री मोदी ने कल इटली के प्रधानमंत्री जॉर्जिया मेलोनी के साथ द्विपक्षीय वार्ता के बाद संयुक्त संवाददाता सम्मेलन में दोनों देशों के बीच संबंधों को विशेष रणनीतिक साझेदारी तक ले जाया.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:06. చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు

0: మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం. నేను మీ కీర్తి. ఏదైనా ఒక పని చేసే ముందు ఒకటికి 10 సార్లు బాగా ఆలోచించాలి. ఈ మాట మనం వింటూ ఉంటాం జనరల్గా, ఇంట్లోనో లేకపోతే జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే బోల్డ్ అని ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి కదా మనకి. మనం ఎక్స్పెక్ట్ చేయనక్కర్లేదు, పక్క వాళ్ళ దగ్గర నుండి విననక్కర్లేదు, ఈజీగా గ్రాప్ చేసేసుకోవచ్చు అన్నమాట అది. అయితే అవగాహన లేని విషయం కాబట్టి ఒకటికి 10 సార్లు చూసుకోవాలి, క్లారిటీ తెచ్చుకోవాలి, అంతే కదా. మనం చేసే పనిపైన పూర్తి అవగాహన ఉంటే ఏ ఆలోచన అక్కర్లేదు. కానీ అంత అవగాహన రావడానికి మాత్రం చాలా హోంవర్క్ చేయాలి. చాలా అంటే చాలా, అంతే. మనం పని చేసే ముందు ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ని, క్లారిటీని, కంఫర్ట్ని ఇస్తుంది కదా. ఇది మీరు కూడా ఒప్పుకొని తీరాలి. బికాజ్ మనం కాన్ఫిడెంట్గా చేసేటువంటి ఏ పని అయినా మనకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది కాబట్టి. సో అది ఏ టాపిక్ గురించి అయినా అయి ఉండొచ్చు. ఇట్ మేబీ మనం మాట్లాడేదో లేకపోతే మనం చేసేదో, ఎనీథింగ్ ఇట్ మేబీ. అయితే ఇదంతా జరగాలంటే కొంచెం టైం కావాలి. కొంచెం, నిజంగానే కొంచెం. మార్నింగ్ టైంలోనో ఈవినింగ్ టైంలోనో ఏ టైంలోనో కాస్త సమయాన్ని మనకి మనం పెట్టుకోవాలి. మార్నింగ్ టైంలో హెల్త్ కోసం రన్నింగ్ ఓకే, కానీ విషయాలపై అవగాహన లేకుండా చేసే రన్నింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం నాట్ ఓకే. ఏదైనా వ్యాపకంగా మనం చేయాల్సిన పనికి రోజు సమయం ఇస్తే ఒకరోజు ఆ సమయం మనకి విలువనిస్తుంది. కాబట్టి హ్యావ్ కాన్ఫిడెన్స్ అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇదే నేను మీకు చెప్పా. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఓ మెసేజ్ కొట్టండి 0402324-0852 నెంబర్కి. ఓకేనా? ఓ మంచి పాట వినిపిస్తా మీకోసం ఇప్పుడు. స్టే ట్యూన్డ్.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మనిషి రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుంది అని నేను అడిగాను అనుకో, ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క రకమైన సమాధానం వస్తుంది. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను ఆ మాట. ఒకరైతే చక్కగా ఏదైనా ఓ మంచి పాట వినొచ్చు అంటారు, ఇంకొందరైతే ఏముంది కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే సరిపోతుంది కదా ఇలాగ అంటారనమాట. అదే క్వశ్చన్ని మీరు ఇంట్లో వెళ్ళి అడిగి చూడండి, వాళ్ళు చెప్పే ద వన్ అండ్ ఓన్లీ సమాధానం ఒక కప్పు ఛాయ్ తాగితే చాలు. అంతే కదా, టీ చాలా జనాలకి అడిక్ట్ అయిపోయినటువంటి ఒక అడిక్షన్. దీనిపైన రీల్స్లోను రియల్ లైఫ్ సీన్స్లోను ఓ మై గాడ్ రిస్కీ సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయి. వింతైనటువంటి ఇటువంటి రీల్స్ని మనం బోల్డ్ అని సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏ టైం అయినా అవైలబుల్గా ఉండేటువంటి ఓసీటీ బ్యాచ్ జనాల గురించి బోల్డ్ అని సోషల్ మీడియా రీల్స్లో మనం చూడడం చాలా అలవాటైపోయింది. ఈ ఓసీటీ బ్యాచ్ ఏంటి అనుకుంటున్నారా? ఒక్క కప్పు టీ ఏ టైం అయినా తాగేస్తారనమాట. ఛాయ్ తాగుతూ కబుర్లు, కాస్త సరదాగా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఛాయ్ తాగడమే, రిలాక్స్గా మెంటల్ స్ట్రెస్ తగ్గడానికైనా టీనే కావాలి. నలుగురు స్టూడెంట్స్ సరదాగా కలిసినా, స్నేహితులు కలిసినా, ఇంట్లో కబుర్లైనా, ఇంటికి ఎవరు వచ్చినా, ఏమీ తోచకున్నా, ఏదో ఒకటి బోరగా అనిపిస్తున్నా, ఏమైనా తినాలనిపించినా, ఇంకేదైనా ఆలోచించాలనిపించినా, తలనొప్పి వచ్చినా, ఆఖరికి ఒళ్ళు నొప్పులు వచ్చినా టీ మాత్రం కంపల్సరీ కదా. ఇలా ఏ కారణం లేకుండా అకారణంగా కారణం వెతుక్కుని మరీ టీ తాగడం మనకి అలవాటు. అది అలవాటులో పొరపాటని మాత్రం ఎవరు ఒప్పుకోరన్నమాట. ఈ విషయాన్ని ఎప్పుడు అంత జాగ్రత్తగా ఎందుకు నేను ఇంత క్లారిటీగా చెప్తున్నానో మీకు ఆల్రెడీ అర్థం అయిపోయే ఉండాలి. ఇవాళ ఇంటర్నేషనల్ టీ డే కాబట్టి హ్యాపీగా ఇలా లాగించేయండి. కాకపోతే ఏదైనా అతి సర్వత్రా వజ్జేత్ అనేటువంటి ఒక మాట ఉంది, అంటే లిమిటేషన్స్ని దాటితే ప్రాబ్లం అని. సో హ్యావింగ్ ఎ టీ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని అన్నాను, బట్ రిలాక్సేషన్ సూదింగ్ అనేది మన బ్రెయిన్కి నర్వ్స్కి అలవాటు అయిపోయింది కాబట్టి టీ తాగడం అనేది ప్రతిరోజు జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఆలోచనలు షార్ప్గా వస్తాయి, ఏ డెసిషన్ అయినా క్విక్గా తీసుకుంటారంట టీ తాగిన వాళ్ళు. మరి నిజమా కాదా? మీలో అంటే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళందరూ ఈ విషయాన్ని విన్నవాళ్ళు మెసేజ్ చేసి చెప్పండి నాకు 04023240852 నెంబర్కి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే

0: సమ్మర్ సీజన్ అంటే ఇంట్లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఈవెంట్స్కి అదే పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే సమ్మర్ సీజన్ అంటేనే మ్యారేజ్ సీజన్ కాబట్టి. సో ఒకవైపు షాపింగ్లో ఆల్రెడీ వాడేసినటువంటి యూనో గిఫ్ట్స్ అలాంటి ప్యాకింగ్ సీన్స్ కూడా కొన్ని, అంటే వాడేసినవి కాదు మనం రిసీవ్ చేసుకునేవి, మరి వాడేసినవి ఇవ్వలేనులే. సో రిసీవ్ చేసుకున్నవి రీప్యాకింగ్ చేయడాలు, లేకపోతే ఏవైనా సెలబ్రేషన్కి సంబంధించినటువంటి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవడాలు ఇలా చాలానే జరుగుతూ ఉంటాయి. బట్ దాంతోపాటుగా సమ్మర్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఇంట్లో హాలిడేస్. అఫ్కోర్స్ మీకు గుర్తొస్తాయి, ఇప్పుడు నేను గుర్తు చేశాను కాబట్టి. అలాగే ఆవకాయి మాగాయి, ఈ ఏడాది నుండి మళ్ళీ ఏడాది వరకు ప్రిపరేషన్స్, అలాగే వడియాలు ఊరగాయలు హోమ్ ఫుడ్ పైన తినడం కాదు ప్రిపరేషన్కి ప్రాణం కొట్టుకుంటుంది అనమాట. సో సమ్మర్ అంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేసుకోవడానికి వరల్డ్ అంతా ఆపర్చునిటీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అండ్ ఎంత వర్క్ స్కెడ్యూల్లో బిజీగా ఉన్న వాళ్ళైనా ఎంతో కొంత బయట నుండి ఎన్ని కొనుక్కున్నా ఇంట్లో కాసంతైనా పచ్చడి పెట్టుకోవాలి ఊరగాయ పెట్టుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ టైమ్ అవైలబిలిటీ అనేది కొంతమందికి ఈ మధ్యకాలంలో ఉంటుంది ఉండట్లేదు అది వేరే విషయం. అయితే దీంతో పాటుగా హెల్పింగ్ హ్యాండ్స్ వెతుక్కుంటూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే చాలామంది ఓమై గాడ్ ఇంతమంది పచ్చళ్ళు పెట్టేసుకుంటారా అని అనిపిస్తుంది తెలుసా. అండ్ వాళ్ళ మేకింగ్ ప్రాసెస్తో పాటు ప్యాకింగ్ ప్రాసెస్ వీడియోస్ కూడా చూస్తూ ఉంటే కొనుక్కునే వాళ్ళు కూడా ఈ రేంజ్లో ఉన్నారా అని అనిపిస్తుంది. ఆపర్చునిటీస్ వస్తున్నాయి, బిజినెస్ సూపర్గా రన్ అవుతుంది, అండ్ అలాగే కొనేవాళ్ళు హ్యాపీ, తినేవాళ్ళు హ్యాపీ, తయారు చేసి పంపేవాళ్ళు ఇంకా ఇంకా హ్యాపీ. ఇలా నడుస్తుంది కదా. లెట్ మీ టాక్ మోర్ ఇంకో పాట తర్వాత. స్టే ట్యూన్.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు, భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు

0: దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: भारत और इटली एकमत है कि आतंकवाद मानवता के लिए गंभीर चुनौती है. टेरर फाइनेंसिंग के खिलाफ हमारी साझा पहल ने पूरे विश्व के सामने एक महत्वपूर्ण उदाहरण प्रस्तुत किया है. यूक्रेन, पश्चिम एशिया तथा अन्य तनावों को लेकर हम लगातार संपर्क में रहे हैं. भारत का मत स्पष्ट है कि सभी समस्याओं का समाधान डायलॉग और डिप्लोमेसी के माध्यम से होना चाहिए.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, రెండు పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం,

0: సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్బర్ భారత్ మిషన్ కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:40 అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం

లేటెస్ట్ సూపర్ హిట్ సినిమాల్లోని పాటలు వినబోతున్నాం అనమాట. సో ఫస్ట్ నేను మీకు వినిపించబోయే పాట రాజు వెడ్స్ రాంబాయ్. ఈ మూవీలో నుండి సినిమా టైటిల్ సాంగే వినిపిస్తా. మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి ఈ పాటని అనురాగ్ కులకర్ణి అండ్ జయశ్రీ గారు ఎంత అద్భుతంగా పాడారు. ఆల్మోస్ట్ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ పాట అనమాట. సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఇప్పుడు మన కోసం స్టే ట్యూన్డ్.

శ్రోతలకు గమనిక. ఈరోజు 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అనే అంశం గురించి ఉంటుంది. ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారితో మీరు మాట్లాడాలి అని అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324-0853, 0402324-0854, 0402955-0923. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతిలో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 కి కాల్ చేయండి.
1: తర్వాత మనం వినబోయేటువంటి మరొక వండర్ఫుల్ పాట తమ్ముడు చిత్రంలో నుంచి. స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ పాట విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు శ్యామ్ సింగర్ రాయ్ సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ పాట మీకోసం వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్. ఈ పాటని పాడింది అనురాగ్ కులకర్ణి, అలాగే రచించింది సిరివెన్నెల గారు.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: తర్వాత మనం వినబోయే మరొక పాట చిత్ర గారు పాడినటువంటి పాట 8 వసంతాలు చిత్రంలో నుండి పరిచయమిలా. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

మనోజనరంజన్. తర్వాత మనం వినబోయే పాట గేమ్ చేంజర్ సినిమాల నుండి. దేలర్ మెహందీ అలాగే సునిధి చౌహాన్ పాడినటువంటి వండర్ఫుల్ పాట జరగండి జరగండి. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోళ్ల సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వార్తల వివరాలు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన

గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించిన ఘనత ఆయనదే అన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు ఆయనే పునాది వేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. తక్షణమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ 33% మహిళా

0: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ 33% మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
1: రాజకీయాలలో సముచితమైన స్థానం ఉండాలి. స్థానిక సంస్థల్లో గాని ప్రజాపాలనలో గాని భాగస్వాములను చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించి స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి శశబిశలకు ఎలాంటి చర్చలకు తావు లేకుండా తక్షణమే 33% శాసనసభలలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం మీరు బిల్లు ప్రవేశపెట్టండి. 100% కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సంపూర్ణమైన మద్దతు మీకు ఇవ్వడం జరుగుతుంది.
0: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన మహానేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి కీలక సంస్కరణల ద్వారా దేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకువెళ్లిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పంట కొనుగోళ్ల సంక్షోభంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట అమ్ముకోలేక రోజుల తరబడి వేచి చూస్తూ కొనుగోలు కేంద్రాల వద్దే దాదాపు 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. అకాల వర్షాలకు పంట కొట్టుకుపోతుంటే రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న జరగబోయే కేబినెట్ సమావేశంలోనైనా ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పవిత్ర సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజైన ఈ రోజు ఉదయం 5:43 పవిత్ర త్రివేణి సంగమం వద్ద తొలి పుష్కర స్నానం నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పవిత్ర స్నానాలు ఆచరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మల్రెడ్డి రంగారెడ్డి కూడా పుష్కర స్నానాలు చేసిన వారిలో ఉన్నారు. పుష్కరాల ప్రారంభం కావడంతో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు సౌకర్యవంతంగా సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పవిత్ర సరస్వతి అంత్య పుష్కర మహోత్సవం సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నుంచి 1 జూన్ వరకు జరిగే ఈ పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కాళేశ్వరంలోని త్రివేణి సంఘం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దైవానుగ్రహం పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పుష్కరాల కోసం తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయిలో జీవ వైవిధ్య వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రకృతి మిత్ర పర్యావరణ సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కలిగించేలా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి మిత్ర వ్యవస్థాపకుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ
2: వివిధ రకాల మట్టితో చేసినటువంటి కొబ్బరి పీచు, జనుము, వెదురుతో చేసినటువంటి పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ప్రజల్లో కూడా జీవ విద్య రక్షణ గురించి మావంతుగా కృషి చేస్తున్నాము. నేను ప్రకృతి మిత్రను 2024 వ్యవస్థాపన చేసేసి మంచిర్యాల జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో మావంతుగా సేవలందుకు కృషి చేస్తున్నాము.

0: ఇలా ప్రతి పౌరుడు ఒక బాధ్యత తీసుకుని మనం కృషి చేసినట్టయితే తప్పనిసరిగా మళ్లీ జీవవైద్యమైనటువంటి బతుకుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.
1: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తూ వారికి అండగా నిలబడుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండల ప్రజాపరిషత్ పాఠశాలలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేస్తుందని, దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు, అభివృద్దిపై శాసనమండలిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి కార్పొరేషన్లో అభివృద్ది ప్రణాళికపై ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. జూన్ 2వ తేదీలోపు ఇందిరా మహిళా శక్తి భవన సముదాయాన్ని పూర్తి చేసి సంబంధిత శాఖ అధికారులకు అప్పగించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయడంతో పాటు ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మహిళా సంఘ భవనాలు తదితర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 2026-27 సంవత్సరానికి గాను మొదటి దశ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవిత తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పత్రాలు, 6 తరగతులు చదివిన స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా ఈ నెల 25 నుండి జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోలు సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 వినవచ్చు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను అడిగే క్వశ్చన్కి 0402324085 2 నెంబర్కి మెసేజ్ చేసే టైం ఇది. సో ప్రతిరోజు వినేటువంటి క్వశ్చన్స్లో కాస్త భిన్నంగా ఇవాళ మన క్వశ్చన్స్ ఉండబోతున్నాయన్నమాట. ఇట్స్ నథింగ్ బట్ చక్కగా ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే నేను ఫెస్టివల్ నేమ్ చెప్తాను, అది ఏ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయాన్ని మీరు చక్కగా మెసేజ్ చేసేస్తే సరిపోతుంది. ఇంట్రెస్టింగ్ కదా, రైట్. సో ఇప్పుడు నేను రివీల్ చేయబోయేటువంటి క్వశ్చన్, ఇంద్ర జాతర అనేటువంటి పండగని ఏ ప్రాంతంలో చేసుకుంటారు? విచ్ ఏరియా ఆర్ విచ్ స్టేట్, ఏదైనా పర్వాలేదు. సో మీరు నేను రివీల్ చేసే నెంబర్కి 0402324085 2 నెంబర్కి మెసేజ్ చేసేయచ్చు. స్టేట్ యూన్

0: క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తా. ఇంద్రజాతర అనేటువంటి ఈ ఫెస్టివల్ని ఏ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటారు? స్టే ట్యూన్డ్.
1: Online applications are invited from unmarried men and women candidates for grant of short service commission in executive, education and technical branch. Last date for submission of online application is 24th February 26. For more details, visit www.joinindiannavy.gov.in.

ఆన్సర్స్ వెయిటింగ్ అండ్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో కూడా చూసేద్దాం. రైట్, మీరు మెసేజ్ చేయాల్సినటువంటి నంబర్ 0402324 08

8852 నెంబర్కి మెసేజ్ చేసేయాలన్నమాట. వెరీ సింపుల్. అండ్ చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, నేను కరెక్ట్ ప్లీజ్ అని అడిగాను. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ పంపించారు, నందిపేట నుండి వెంకటేష్ గారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే నిజామాబాద్ నుండి అమృత లింగం గారు రైట్ ఆన్సర్ పంపించారు, వేదవతి నిజాంపేట నుండి రైట్ ఆన్సర్, జాప భువనేశ్వర్ రైట్ ఆన్సర్, అప్పలరాజు గారు ఫ్రమ్ పెడేనా ఆల్సో రైట్ ఆన్సర్, తుకారాం గేట్ నుండి గోపీనాథ్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, కాంచనా కిట్టు ఫ్రమ్ కీసరా రైట్ ఆన్సర్, అలాగే ద్వారపూడి నుండి ఓకే శ్రీపతి బాబు గారు రైట్ ఆన్సర్, ఆర్మూరు నుండి ప్రేమ్నాథ్ కళావతి, పాలెం పోలయ్య గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, బోధాన్ పోచంపల్లి నుండి మార్కండేయ అండ్ లక్ష్మీ గారు రైట్ ఆన్సర్, సంధ్య దస్తగిరి ప్రొద్దుటూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కమ్స్ అడెపు సంతోష్ రైట్ ఆన్సర్, నేమాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్, నెక్స్ట్ హర్షిణి ఆల్సో రైట్ ఆన్సర్, నెక్స్ట్ లక్ష్మీనారాయణ అమ్మను గుర్తి నుండి రైట్ ఆన్సర్ అండి, నిజామాబాద్ నుండి లక్ష్మీనారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, రవికుమార్ రమాదేవి గారు కూడా రైట్ ఆన్సర్, నెక్స్ట్ సంఘవి శ్రీనివాస్ రైట్ ఆన్సర్, కాకతీయ పాష వరంగల్, నెక్స్ట్ సోమాజిగూడ నుండి అశోక్ కుమార్ గారు రైట్ ఆన్సర్ అండ్ సిహెచ్ హనుమంతరావు గారు రైట్ ఆన్సర్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట రైట్ ఆన్సర్, నెక్స్ట్ సూర్యశ్రీ గారు రైట్ ఆన్సర్ అండ్ డి కృష్ణస్వామి గారు రైట్ ఆన్సర్, చోడవరపు నాగేశ్వరరావు గారు ఆల్సో రైట్ ఆన్సర్, నెక్స్ట్ రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, నెక్స్ట్ హరిణి కొత్త ఆర్మూర్ రైట్ ఆన్సర్, నెక్స్ట్ గజ్వేల్ నుండి రామ్ప్రసాద్ రైట్ ఆన్సర్, నెక్స్ట్ గుడ్ల సర్వ విలేజ్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు గౌతమ్ గారు రైట్ ఆన్సర్ అండి, అండ్ నెక్స్ట్ నూతి సత్యానంద్ గారు, సత్యానంద్ పరబ్రహ్మ గారు రైట్ ఆన్సర్, అండ్ ప్రజెంట్ సెంట్ ఆన్సర్స్ అక్సెప్ట్ చేయమండి, అండ్ ఇప్పటికిప్పుడు పంపిస్తే ఎలా అది కూడా మేము ఆన్సర్ రివీల్ చేయబోయే టైంలో. మురారి అండ్ యశోద గారు రైట్ ఆన్సర్, ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ సిక్కిం, అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. వర్షాలు బాగా పడిన తరువాత బై ఎండింగ్ ఆఫ్ ద మాన్సూన్ ఈ జాతర చేస్తారంట, అందుకే ఆ జాతర అంత ఫేమస్. ఓకే అండ్ నెక్స్ట్ మోట్సు ఫెస్టివల్, మోట్సు అనేటువంటి ఈ పండుగ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అండ్ మీరు నాకు కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు వెరీ సింపుల్ 0402324085 నెంబర్కి. మీకు ఒక గమనిక, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం హలో డాక్టర్, గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324085304 0402324085 4 0402324085 4 0402925093. గమనిక విన్నారు.

మోట్సు అనే ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగాను. అండ్ 0402324085 2 నెంబర్కి కూడా మెసేజ్ చేయమని చెప్పాను. అండ్ లెట్ సి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్, అండ్ ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారులే. అవర్ సోషల్ మీడియా ఈజ్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్ అనిపిస్తుంది నాకు. ఆమె రైట్. ఈ విషయాన్ని కూడా మీరు చక్కగా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు రైట్ ఆన్సర్ రివీల్ చేసిన వాళ్ళ పేర్లు రివీల్ చేసేద్దాం. నందిపేట్ నుండి వచ్చిన మెసేజ్ వెంకటేష్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ రైట్ ఆన్సర్ అండి. మొహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాలెపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ విజయ్ కుమార్ గారు రైట్ ఆన్సర్ ఫ్రమ్ చంద్రనగర్. జాప భూమేశ్వర్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పొన్నం వెంకటేష్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ షాపల్లి నుండి చింత శ్రీనివాస్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని ఎస్వి శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్. మహాలక్ష్మి ఫ్రమ్ యాప్రాల్ రైట్ ఆన్సర్. ప్రొద్దుటూరు నుండి సంధ్య రైట్ ఆన్సర్. మధుకర్ ఫ్రమ్ నందిపేట రైట్ ఆన్సర్. జనకంపేట నుండి అనసూయ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా రైట్ ఆన్సర్. అండ్ వేదవతి గణేష్ గారు ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. మురహరి ఫ్రమ్ వీక్లీ బజార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా నుండి పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అండ్ లక్ష్మి గారు రైట్ ఆన్సర్. అప్పలరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు రైట్ ఆన్సర్. రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి నుండి రైట్ ఆన్సర్. గీతానగర్ హైదరాబాద్ నుంచి

0: రైట్ ఆన్సర్ అండ్ పేరు లక్ష్మి గారు. ఓకే, అమ్మన గుర్తి నుండి లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, వరంగల్ నుంచి పాష రైట్ ఆన్సర్. అండ్ రాపర్తి నుండి నరేష్, ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్ అండ్ అనిత ఫ్రమ్ గజ్వేల్ రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ద ఒరిజినల్ ఆన్సర్ ఇస్ నాగాల్యాండ్లో ఈ పండగ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అంటే పంట కోసేసిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ లాగా సెలబ్రేట్ చేసుకునేటువంటి పండగల్లో ఈ పండగ ఒకటి. ఇది స్పెషల్గా నాగాల్యాండ్లో సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ అనమాట. కొండారెడ్డి సిద్ధవటం నుంచి కొండారెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరు కూడా ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద గూగుల్ మా అని పంపించారు. సో మ్యాక్స్ ఇంత టైం తీసుకుంటున్నారు అని అంటే చాలా వెల్ ప్రాపర్డ్గా యూజ్ చేస్తున్నారని తెలిసిపోతుంది అనమాట. రైట్, ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం వినిపిస్తా, స్టే ట్యూన్.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం, అండ్ ఆల్మోస్ట్ అందరు కూడా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ చెప్పేసేటువంటి ఇదిలోనే చాలా ఇంట్రెస్టింగ్గా తెలిసిపోతుంది. అంటే అలా నేను పంపించగానే ఇలా సమాధానాలు పంపించేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఇంట్రెస్టింగ్. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద మెసేజెస్. సుజాత మోహన్ గారి గురించి చేసిన కార్యక్రమం చాలా చాలా బాగుంది. లక్ష్మీ గారు ఫ్రమ్ కోటి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఆర్జే గారు మా పేరు చెప్పండి, తప్పకుండా మీరు కూడా సమాధానం పంపండి, అప్పుడు నేను మీ పేరు కూడా చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, డ్రీ అనేటువంటి ఫెస్టివల్, సరిగ్గానే విన్నారు, డ్రీ అనేటువంటి ఒక పండగ, అది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? వినడానికి వెరైటీగా ఉన్నా నిజంగా దేర్ ఎగ్జిస్ట్ అలాంటి పండగ ఉంది కాబట్టి, సో మీరు తెలుసు కదా, మెసేజ్ చేయాల్సిన నెంబర్ 0402324 08 52. అండ్ లాట్ ఆఫ్ గుడ్ మెసేజెస్, క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటూ శ్రీపతి బాబు గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఆన్సర్ చేసే పనిలో ఉండని చెప్తాను. అండ్ మీకోసం నేను ఒక వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను, లవ్ స్టోరీ సినిమాలో నుండి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రైట్ ఆన్సర్స్ రివీల్ చేసే టైం వచ్చేసింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరికీ చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసేస్తున్నారు అండ్ చాలా పర్ఫెక్ట్గా యునో క్వశ్చన్ని కూడా వినేస్తున్నారు. సంధ్య మెసేజ్ చేశారు ఫ్రమ్ ప్లేస్ పంపించలేదు. ఎస్, రైట్ ఆన్సర్. అండ్ అలాగే వెంకి తణుకు నుండి రైట్ ఆన్సర్. నల్గొండ చందంపేట నుండి దామోజీ వెంకటాచారి గారు రైట్ ఆన్సర్. తుకారాం గేట్ నుండి గోపీనాథ్ గారు రైట్ ఆన్సర్. వీక్లీ బజార్ నుండి మురారి గారు రైట్ ఆన్సర్. అనసూయ యమున జంకంపేట నిజామాబాద్ రైట్ ఆన్సర్. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాలెం పోలయ్య గారు ఆల్సో రైట్ ఆన్సర్. మధుకర్ గారు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య రైట్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ హేమలత గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రవికుమార్ రైట్ ఆన్సర్. అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. విష్ణువర్ధన్ రెడ్డి రైట్ ఆన్సర్. అడిపు సంతోష్ రైట్ ఆన్సర్. రామకృష్ణ గారు ఫ్రమ్ కర్ణాటక రైట్ ఆన్సర్. దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఎస్ఎన్ మూర్తి గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాషా ఫ్రమ్ వరంగల్ రైట్ ఆన్సర్. కీర్తిరాజ్ రైట్ ఆన్సర్. షాపల్లి నుండి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. సురారం నుండి మూర్తి రైట్ ఆన్సర్. ఫిర్జాది కూడా నుండి శ్రీనివాస్. అండ్ ఏస్ రావు నగర్ నుండి దేవిక రైట్ ఆన్సర్. భాను ఫ్రమ్ మియాపూర్ రైట్ ఆన్సర్. అనిత ఫ్రమ్ గజ్వేల్ రైట్ ఆన్సర్. షేర్ల వెంకటేష్ రైట్ ఆన్సర్. దాసరిపాలెం నుండి సదాశివారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అనమాట. నూర్జాన్ ఆల్సో రైట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అందరు కూడా. అండ్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. దోనాల సుదర్శన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పోలపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. బోరాపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి లక్ష్మీ అండ్ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అందరికీ ఆనందదాయకంగా సంతోషంగా ఉంది పేర్లు చదివినందుక. వేదవతి గణేష్ గారు హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం నుండి కత్ల సతీష్ గారు ఆల్సో రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెల్లుల్ల నుండి జాప భూమేశ్వర్ గారు, దివాకర్ గారు కూడా రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ అందరూ పర్ఫెక్ట్గా సమాధానం చెప్పారు. భూమిదేని లక్ష్మీనారాయణ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లాస్ట్ మెసేజెస్ ఆర్ నాట్ టేకెన్ అండ్ ఎండ్ ఆఫ్ ద టైమ్ వచ్చేసాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మీకోసం నబకలేబర అనేటువంటి ఒక ఫెస్టివల్ ఉంది అండ్ ఆ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మీరు మెసేజ్ చేసేయచ్చు. ఇట్స్ వెరీ సింపుల్, 0402324085 నెంబర్కి. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు గురువారం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. అయితే ఈరోజు గర్భిణీలకు నార్మల్ డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏ శాంతిశ్రీ గారు శ్రోతల సందేహాలు

సవాళ్లకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0402324083, 0402324084, 0402925 09239 నంబర్లకి కాల్ చేయొచ్చు. గమనిక విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7

0: 6 7 1 8 9 2 6 7 4. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. ఓకే, అండ్ చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు, అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. నబకలేబర అనేటువంటి ఈ ఫెస్టివల్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇదే నేను అడిగినటువంటి క్వశ్చన్. అండ్ చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరి గురించి కూడా ఒక్కసారి అలా చదివేసేద్దాము. అండ్ ఇవేంటంటే బొమ్మల కొలు పెట్టుకొని చేసుకునేటువంటి ఒక ఫెస్టివల్ అన్నమాట. అండ్ అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా. ఈ ఫెస్టివల్ గురించి చాలా చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ సెలబ్రేషన్ అనేది లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేసి చూడాలి అనేటువంటి ఒక డివైన్ ఫెస్టివల్ అన్నమాట. సో అది పూరిలో జరుగుతుంది, ఇది ఎవ్రీ ఇయర్. అండ్ దీనికి రైట్ ఆన్సర్ పంపించినటువంటి వాళ్ళు, అండ్ ఆ బొమ్మలు కూడా ఏమిటంటే శ్రీకృష్ణుడివి, సుభద్రావి దేవివి, అలాగే మన జగన్నాథ స్వామివి రీప్లేస్ చేసేటువంటి ఏమంటారు ఫెస్టివల్. అండ్ రైట్ ఆన్సర్స్కి వెళ్ళిపోదాం. అమ్మన గుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చక్రపాణి గారు, అల్మాజ్ గుడ, దామోజ్ మధుసూదనాచారి, పండుగ కుబీర్, సంధ్యా అండ్ రంజిత్ ఫ్రమ్ కుబీర్ అక్కడ నుంచి మెసేజ్ చేశారు. వేదవతి, గణేష్, అప్పలరాజు ఫ్రమ్ పెడన, వెంకీ ఫ్రమ్ తణుకు, నెక్స్ట్ పాలెం పోలయ్య రైట్ ఆన్సర్ పంపించారు, దోర్నాల సుదర్శన్, బుజ్జి, సంధ్యా ప్రొద్దుటూరు నుండి, గోపీనాథ్ గారు కూడా రైట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ రైట్ ఆన్సర్, రామకృష్ణారెడ్డి, అడపు సంతోష్, మురహరి ఫ్రమ్ వీక్లీ బజార్, పాషా ఫ్రమ్ వరంగల్. ఓ మై గాడ్, ది సేమ్ నేమ్స్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఎట్ ద టైమ్. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, మీరందరూ చాలా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశారు. అండ్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా కొన్ని నేమ్స్ రివీల్ చేయలేకపోతున్నాను. అండ్ 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి కాల్ చేసి మీకున్న సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. స్టూడియో క్లాక్లో సమయం 2 గంటలకు వస్తుంది. కాసేపట్లో మిడ్ డే న్యూస్ వింటారు. స్టే ట్యూన్డ్.

0: decades to externalize internal failures through acts of violence within and beyond its border.
1: It is ironic that Pakistan, with its long tainted record of genocidal acts, has chosen to refer to issues that are strictly internal to India. The United Nations Assistance Mission in Afghanistan has reported that in the first 3 months of 2026, 750 civilian deaths and injuries were documented in Afghanistan as a result of cross-border armed violence perpetrated by Pakistani military forces, most of which occurred due to airstrikes. It is hypocritical to espouse high principles of international law while targeting innocent civilians in the dark.
0: In IPL cricket, Gujarat Titans will take on Chennai Super Kings at the Narendra Modi Stadium in Ahmedabad this evening. The match is scheduled to begin at 7:30 p.m. Gujarat Titans have already secured a place in the playoffs, while Chennai Super Kings will be looking to strengthen their chances for the fourth spot in the points table. Meanwhile, Kolkata Knight Riders kept their playoff hopes alive with a 4-wicket victory over Mumbai Indians at the Eden Gardens in Kolkata last night. The Intermeteorological Department, IMD, has issued a red colour warning for heatwave to severe heatwave conditions over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbh till tomorrow. An orange colour warning for heatwave conditions has been issued over Delhi, Haryana and Chandigarh. Heatwave conditions are also expected over Punjab, Bihar, Chhattisgarh, Andhra Pradesh, Himachal Pradesh, Odisha, Rajasthan, Telangana and Uttarakhand today. And now before we end the bulletin, the headlines once again. India and Italy agree to further develop India-Middle East-Europe economic corridor for deepening economic relations. Government prohibits use of cosmetic as injection by consumers, professionals and aesthetic clinics. Centre issues health advisory for passengers arriving from or transiting through Ebola-affected countries. West Bengal government directs Vande Mataram compulsory as prayer song in all madrasas. Chief Minister C. Joseph Vijay-led cabinet in Tamil Nadu expanded to 32, including 4 women ministers. And in IPL cricket, Gujarat Titans to take on Chennai Super Kings in Ahmedabad this evening. And with that, we end the midday news.
2: Akashavani, Vivid Bharti Kendram, Nilayamlo Samayam, 2:15. Yashoda Hospitals var samarpinchu హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు వింటారు.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
4: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనము స్త్రీ సమస్యల గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. అంటే సాధారణంగా మీకు చెప్పినట్లుగానే నార్మల్ డెలివరీ గురించినటువంటి విషయాలు ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాం. స్త్రీల గురించిన సమస్యలు అంటే మరి స్త్రీకి మరి పునర్జన్మగా భావించేటువంటిది మనం ప్రసవం అనేటువంటి కార్యక్రమం అంటుంటారు. ఎందుకంటే ఒక జీవి ఇంకొక జీవిని మనకి పుట్టించేటువంటి ప్రక్రియగా ఓ ప్రసవాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రసవం అనేటువంటిది మరి నార్మల్గా అవడం అనేది మరి ప్రతి స్త్రీకి కూడా ఆనందకరమే. అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో చూసుకుంటే కనుక మనకు రకరకాలైనటువంటి అవకాశాలు లేదా రకరకాల ఆలోచనలతోటి మరి సిజేరియన్ కూడా పోతున్నారు. కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుకోబోతు ఉన్నాం. అంటే నార్మల్ డెలివరీ అవ్వడం ఆనందమైనప్పటికీ కూడా కొన్ని సమస్యలు స్త్రీలకు ఎదురవుతూ ఉంటాయని చెప్పేసి మనం డాక్టర్స్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే నార్మల్ డెలివరీలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి, అయితే ఆ సమస్యలకు కారణాలు ఏంటి, ఆ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, తీసుకుంటే మరి ఈ సమస్యల్ని మనం ఎదుర్కోగలుగుతామా, ఈ అంశాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ విషయాలన్నీ కూడా మీతో మాతో మాట్లాడడానికి కాను మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారు. వీరు స్త్రీ వైద్య నిపుణురాలుగా ఉన్నారు. మరి ఇంతేకాకుండా ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఈ నెల 23వ తారీఖున ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ద ఆబ్స్టెట్రిక్ ఫిస్టులా అనేటువంటి స్త్రీల సమస్య గురించి ఒక ప్రత్యేక రోజుగా చెప్పుకుంటూ ఉన్నాం. అసలు అది కూడా ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్.
5: నమస్కారం అండి. నమస్కారం.

0: మేడం, సాధారణంగా ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీలు, అంటే స్త్రీ మరి గర్భవతిగా మారిన తర్వాత, మరి మొదటి నుండి కూడా ఆ తల్లిగా మారబోయే ముందు ఆమె బహు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే డెలివరీకి ముందు వరకు కూడా.
1: అవునండి.
0: అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సాధారణమైనటువంటి జాగ్రత్తలు ఏమిటంటారు?
1: ఇప్పటి కాలంలో ఎలా ఉంది అని అంటే, ఇదివరకు 3వ నెల 4వ నెల వచ్చాకే వచ్చి చూపించుకునేవాళ్ళు. అంటే గైనకాలజిస్ట్ని కానీ ఆబ్స్టెట్రిషియన్ని కానీ ఒక కన్సల్టేషన్ అన్నది అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా పీరియడ్ మిస్ అవ్వంగానే వచ్చి చూపించుకుంటున్నారు. దాంతో మనం ముందుగానే ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ స్టార్ట్ చేస్తున్నాము, ఏదైతే 16 వారాల వరకు ఇస్తామో. దాంతో బిడ్డ ఎదుగుదల బాగుంటుంది, అండ్ బేబీ ఫార్మేషన్, బేబీ ఎదుగుదల, బేబీ అవయవాలన్నీ సరిగ్గా ఏర్పడతాయి అన్నమాట. అది తీసుకోవాలి. 16 వారాల తర్వాత నుంచి మనం ఐరన్, కాల్షియం స్టార్ట్ చేస్తాము. మంచి డైట్, ఆహారంలో అన్ని పోషకాహారాలు ఉండేటట్టు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఏం తీసుకుంటున్నా కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటే కనుక తల్లికి శిశువుకి బాగుంటుంది. జనరల్గా ఏం చెప్తాము అని అంటే కనుక, కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవాలి. నీళ్లు తీసుకోకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్, కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశము అది ఉంటుంది. సో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మొత్తం 9 నెలల పాటు నీళ్లు బాగా తీసుకోవాలి, ఆహారం బాగా తీసుకోవాలి. అది కాకుండా 2 టీటీ అని చెప్పేసి 2 ఇంజెక్షన్లు ఇస్తారు, అది తీసుకోవాలి. ఇకపోగా దీనికి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ విజిట్లోనే జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట ఈ షెడ్యూల్ అంతా ఎలా ఉంటుంది అన్నది. ఇవి దీంతో పాటుగా రోజు యాక్టివిటీ అన్నది, రోజు కొంచెమైనా ఎక్సర్సైజ్ అది చేయడము, వాకింగ్ చేయడం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అన్ని ఎక్సర్సైజ్లు చేయడం కష్టం ఉండొచ్చు. సో వాకింగ్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్తామన్నమాట.
0: ఓకే.
1: సో రోజు కనీసం పొద్దున ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు, రాత్రి ఒక 15 నిమిషాలు వాకింగ్ చేయడంతో బాడీ కొంచెం ఫ్రీగా అవుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఇంక్రీస్ అవుతాయి అన్నమాట. అందరికీ 100% నార్మల్ అవుతుందా అంటే అది చెప్పడం కష్టం. తల్లి కోసం కానీ శిశువు కోసం కానీ అవసరమైన పరిస్థితుల్లోనే సిజేరియన్లు చేస్తాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే కనుక మనందరికీ ట్రీటింగ్ ప్రిన్సిపల్స్ అవి చెప్తుందో దాని ప్రకారం 100లో 10 మంది నుంచి 15 మంది వరకే సిజేరియన్ అవుతుంది, మిగతా వాళ్ళందరికీ నార్మల్ అయ్యే పూర్తి అవకాశం ఉంటుందన్నమాట. సో అనవసరంగా మనము అంటే కనుక కావాలి అని చెప్పేసి ముహూర్తాలని చెప్పేసి ఈ డేటు ఈ టైము అని కాకుండా మనం వీలైనంత వరకు నార్మల్ కోసం ట్రై చేసుకుంటే బాగుంటుంది. 35 వారాల తర్వాత నుంచి మనం కొంచెం మెట్లు ఎక్కడము, దిగడము, వాకింగ్ చేయడము, కింద కూర్చోవడము, లేవడము. మనం జనరల్గా ఒకసారి ప్రెగ్నెంట్ ఉంటే కనుక మనం ఏం చెప్తాము, ఏం పని చేయొద్దు, బెడ్ రెస్ట్ తీసుకోండి అని చెప్తాం.
0: కింద కూర్చోవద్దు,
1: మెట్లు ఎక్కద్దు, నడవద్దు, ఎన్నో ఆంక్షలు పెడతాము. ఇవన్నీ పెట్టడం సమంజసం కాదు. మామూలుగా ఇది వరకంతా చేసేవాళ్ళు, ఒక 30 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఆడవాళ్ళు అన్ని పనులు చేసుకునేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు మన పనులు చాలా తగ్గినాయి. దాంతోపాటు కాకుండా మనం బెడ్ రెస్ట్ కూడా అన్నాం అనుకోండి, అసలు నార్మల్ అయ్యే అవకాశము. కండరాలు అవన్నీ కొంచెము ఈజన్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి, మన బోనీ ప్యాసేజ్ ఓపెన్ అవ్వాలి అని అంటే కొంచెం కింద కూర్చోవడము, లేవడము, వాకింగ్ చేయడము, మెట్లెక్కడము, దిగడము, ఇవన్నీ చేయడం మంచిది. బెడ్ రెస్ట్ తోటి ఒక్కొక్కసారి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. ఆ గడ్డ కట్టిన రక్తం మళ్ళీ హార్ట్కో, లంగ్స్కో, బ్రెయిన్కో వెళ్ళింది అనుకోండి ప్రాణాపాయ సమస్య వస్తుంది. అందుకని బెడ్ రెస్ట్ అవసరము అని చాలా తక్కువ మందికి చెప్తాం. ఏదో హార్ట్ డిసీజో, గుండె ప్రాబ్లం ఉండి అట్లా ఉన్నవాళ్ళకే, లేకపోతే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకే చెప్తాం. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ ఉండాలి అని అంటే అది కరెక్ట్ కాదు. రోజు వాకింగ్, కొంచెం యాక్టివిటీ అన్నది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్.
0: అయితే మీరు అంటే వాళ్ళు గర్భిణీగా ఉన్న స్త్రీ చేయాల్సినటువంటి పనులు నార్మల్ డెలివరీకి, అంటే దాదాపు ఎక్కువ పర్సంటేజ్ నార్మల్ డెలివరీకి అవకాశం ఉంది అని చెప్పి మీరు అంటున్నారు.
1: అవునండి.
0: అయితే వాళ్ళు చేయవలసిన పనులు, ఈ రోజుల్లో చేయకూడదని చెప్తున్న పనుల గురించి మనం మాట్లాడుకునే ముందు, మరి శ్రోతలు మీరు ఇప్పుడున్నటువంటి మరి ఈ సమయాన్ని మీరు వాడుకోవచ్చు, మీకు ఈ నార్మల్ డెలివరీ

0: డెలివరీలో వచ్చేటువంటి సమస్యల గురించి మరి కారణాలు ఏమిటి, తెలుసుకోవాల్సిన విషయాలు, మీకు సమస్య ఉన్నా లేదా మీకు అనుమానం ఏదన్నా ఉన్నా లేదా ఇంకొక విషయం తెలుసుకోవాలన్నా కూడా డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మీరు మాట్లాడవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324052, అలాగే 2324085353, ఇంకొకటి 040తో పాటుగా 2955092 ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు మా స్టూడియోస్లో ఉన్నటువంటి డాక్టర్ శాంతిశ్రీ గారు ఆసూరి వారితో మీరు మాట్లాడవచ్చు. వారు స్త్రీ వైద్య నిపుణురాలుగా ఉన్నారు కాబట్టి ఈ స్త్రీలకు సంబంధించిన సమస్యల గురించి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేడం, ఇప్పుడు ఇందాక అన్నాం అంటే మనం ఎట్లంటే ఈ మెట్లు దిగకూడదు, ఒక స్త్రీ గర్భిణీ అయిన తర్వాత మరి కింద కూర్చోకూడదు అనేది చాలాసార్లు వింటుంటారు. కింద కూర్చోకూడదు అంటే ఇది ఎప్పటి వరకు చేయకూడదు లేకపోతే ఎప్పటి వరకు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయా?
1: మామూలుగా అంతా బాగుంది అని ధృవీకరణ ఉంటే గనక మనకేమీ మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, మాయ కిందకి లేదు అన్న దీంట్లో మనకి ధృవీకరణ అయితే గనక మనం అన్ని పనులు, అన్ని ఇంట్లో రోజువారీ పనులు కానీ మెట్లెక్కడం, దిగడం, కింద కూర్చోవడం, లేవడము ఇవన్నీ చేయొచ్చు. మనకి మాయ కిందకుంది అని అనుకోండి, అలాంటప్పుడు అది మనకి స్కానింగ్ లో తెలుస్తుంది. మనకి మనం స్కాన్ ఏదైతే 20 వారాల్లో టీఫా స్కాన్ అని ఈ మధ్య అందరికీ అవుతుంది టీఫా స్కాన్, దాంట్లో మనకి మాయ కిందకుందా లేదా అన్నది తెలుస్తుంది. మాయ కిందకుంటే కనుక మనం కొన్ని పనులు చేయొద్దంటాం. అది కూడా ఏంటి, కింద కూర్చోవద్దు అని చెప్పం, బరువులు ఎత్తద్దు అని చెప్తాం. ఇది వరకు ఒకనొక కాలంలో ఎలా ఉండేది అంటే కనుక బయటికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పట్లో అసలు మనం ఏమీ చేయడం లేదు దాంతో ఒకవేళ మనం పోల్చుకుంటే కనుక. కాకపోతే ఒక్కొక్కసారి తెలియకుండా ఒక బకెట్ వాటర్ ఎత్తడం కానీ, బిందె ఎత్తడం కానీ, ఒక బరువు ఏమన్నా ఎత్తడం కానీ, ప్రాబబ్లీ ఫస్ట్ చైల్డ్ని ఎత్తడము అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవి చెయ్యొద్దు అని చెప్తాం. పరిస్థితిని బట్టి చెప్తాము. మాయ కిందకుంటే ఇలాంటివన్నీ చెయ్యొద్దు అని చెప్తాము. మామూలుగా అయితే గనక అన్ని పనులు చేయడము, యాక్టివ్గా ఉండడము, రోజు వాకింగ్ చేయడము, ఇవన్నీ అవసరం మనకి. ఇవి చేస్తేనే మనకి మన బాడీ మనకి సహకరిస్తుంది నార్మల్ డెలివరీ కోసం. ఒకే చోట కూర్చున్నాం అనుకోండి మన వెయిట్ పెరిగిపోతుంది, బేబీ వెయిట్ సైమల్టేనియస్లీ పెరుగుతుంది, బిడ్డ పెరిగే కొద్దీ, బిడ్డ వెయిట్ పెరిగే కొద్దీ నార్మల్ డెలివరీ అవకాశాలు తగ్గుతాయి. ఎక్సర్సైజ్, కూర్చుని కూడా కాళ్ళు కదిలించడం కూడా ఒక పెద్ద ఎక్సర్సైజే. కాళ్ళు చేతులతోటి కొన్ని ఎక్సర్సైజెస్ చేసే ఉంటాయి. కొన్నిసార్లు మాయ కిందకుందనుకోండి అప్పుడు చెప్తామన్నమాట, కాళ్ళతో వాకింగ్ అంటే బరువు పనులు చేయకండి, కూర్చున్న చోట కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే గనక నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏమన్నా చిన్న పనులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ టేబుల్ దగ్గర తెచ్చి సామాన్ అంతా పెట్టుకోవడం, డైనింగ్ టేబుల్ నుంచి మళ్ళీ సామాన్ తీసి మళ్ళీ కిచెన్లో వాపస్ పెట్టుకోవడము, కాలింగ్ బెల్ ఆన్సర్ చేయడము, టీవీ రిమోట్ లేకుండా దగ్గరికి వెళ్ళి బటన్స్ చేంజ్ చేయడము, ఇవన్నీ నాన్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ కిందకు వస్తుందన్నమాట.
0: ఓకే, మరి ఇలాంటి సమస్యల గురించి మీకు తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా మరి ఫోన్ చేసి డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మీరు మాట్లాడవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324085352, అలాగే 2324085353, ఇంకొకటి 040తో పాటుగా 2955092 ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా మరి మీరు డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మాట్లాడచ్చు. ఇది మీకు అంతా తెలిసిందే, ప్రతి వారం మీరు ప్రతి డాక్టర్తో మాట్లాడేటువంటి కార్యక్రమాలే కాబట్టి ఫోన్ నెంబర్స్ మీకు అనుభవమే కాబట్టి ఈరోజు మనం ఏంటంటే నార్మల్ డెలివరీలో అంటే గర్భిణీలకు మరి ప్రసవ సమయంలో వచ్చేటువంటి సమస్యలు ఎలా ఉంటాయి, దానికి కారణాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇది స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ నెల 23వ తేదీన ఏంటంటే ఈ అబ్స్టెట్రిక్ ఫిస్టులా అనేటువంటిది స్త్రీలలో ఒక సమస్యగా ఉంటుందట. అది రాకుండా ఉండాలి అని ఇంటర్నేషనల్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మన వాళ్ళు ఒక డేగా సెలబ్రేట్ చేస్తున్నారు, దాని విషయమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. డాక్టర్ గారు, సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఏదైనా వారికి ఉన్నటువంటి సమస్యను బట్టే డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి, ఏ పనులు చేయాలి, చేయకూడదు.

0: అయితే ఈ ఆహారం తీసుకునే విషయంలో కూడా ఇట్లాంటిది ఏమన్నా ఉంటుందా?
1: ఆహారం మన వెయిట్ బట్టి తీసుకోవాలండి. మామూలుగా మనకి ఏమి చెప్తూ ఉంటారు ఇంట్లో అంటే గనక, నువ్వు గర్భిణిగా ఉంటే గనక ఇద్దరి కోసం తినాలి అని చెప్పేసి అని అంటారు. సో అలా తినడం మొదలెడితే గనక కష్టమవుతుంది, బరువు పెరిగిపోతారు. బరువు పెరిగిన కొద్దీ షుగరు బీపీలు వచ్చే అవకాశం ఉంటుంది, బేబీ బరువు కూడా పెరుగుతుంది. సో ఆహారంలో మనకి కావలసినంత మన వెయిట్ ప్రకారం, అంటే మనం వెయిట్ గెయిన్ కూడా చూసుకుంటూ ఉంటాం, ఎంత బరువు పెరుగుతున్నాము అన్నది ప్రతి చెకప్కి చూస్తాం. ఎక్కువ బరువు పెరుగుతున్నాం అనుకోండి, దెన్ మనం డైట్లో కొంచెం చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: అంటే తల్లి బరువు పెరుగుతుంటేనా బిడ్డ లోపల
1: తల్లి తల్లి బరువు పెరుగుతూ ఉంటే గనక, అంటే ఇంత పెరగాలి అని ఉంటుంది. ఇంత బరువు అంటే తల్లి బరువును బట్టి, అంటే మేము జనరల్గా వెయిట్ బట్టి హైట్ బట్టి క్యాల్కులేట్ చేస్తామన్నమాట, దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. దాని ప్రకారంగా తల్లి బరువు పెరగాలి. తల్లి బరువు తక్కువ ఉందనుకోండి, అంటే బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ ఉందనుకోండి, తను కొంచెం వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అదే తల్లి, ఈ మధ్య ఊబకాయం చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు 10 మందిని చూస్తే గనక 6 మందికి ఊబకాయం ఉంటుంది. అలాంటి వాళ్ళు బరువు ఎక్కువ పెరిగారనుకోండి, నార్మల్ డెలివరీకి కష్టమవుతుంది. తల్లి బరువును బట్టి తల్లి ఫుడ్ బట్టి బేబీ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. సో బేబీ కూడా వెయిట్ పెరిగిందనుకోండి, ఆ దారి నుంచి రావడం ఒక్కొక్కసారి కష్టమవుతుంది. ఇప్పుడు 4 కిలోల కంటే పెద్దగా ఉన్న బేబీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ డెలివరీ అయిందనుకోండి, తల్లికి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది, పుట్టబోయే పుట్టే బిడ్డకు కూడా నార్మల్ డెలివరీలో ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో తినడం అన్నది బేస్డ్ ఆన్ ద మన బరువును బట్టి తినాలి, అంతేగాని ఇద్దరు కోసం తినాలి అని చెప్పేసి లేదు. అండ్ ఫుడ్ కూడా ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి.
0: శ్రోతల లైన్లో ఉన్నారు మేడం, వారితో మాట్లాడదాం. హలో,
2: హలో, నమస్తే అండి.
1: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, ప్రోగ్రామ్ అండి చాలా బాగుంది,
1: థ్యాంక్ యూ.
2: మేడం, ఒక్క డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళ అంటే రోజువారీ దినచర్య కానీ టెన్షన్స్ కానీ చిన్న ఏజ్ లోనే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలా పీసీఓడి అలాంటివి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదండి, ఇలాంటి వాళ్ళకి థైరాయిడ్ తీసుకోండి మేడం. సే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కనుక ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా హజార్డ్ లాగా ఏమన్నా ఉంటుందా, అవన్నీ మనం ఓవర్కమ్ చేయాలంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్ థైరాయిడ్? అలాంటి పేషెంట్స్ కి మేడం.
1: రైట్ అండి, థ్యాంక్ యూ. థైరాయిడ్ ఉంటే కనుక దానికి కరెక్షన్ అంటూ ట్రీట్మెంట్ ఇస్తాము. థైరాక్సిన్ అని ఒక ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాము, అది ప్రతి 4 నుంచి 6 వారాల మధ్యలో మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఇది మనం తల్లికి కంట్రోల్ చేయలేదనుకోండి, పుట్టబోయే పిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. బేబీ ఎదుగుదల అంటే కనుక హైట్ అండ్ వెయిట్లో ఎదుగుదల, అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ టెస్ట్ అందరు ప్రెగ్నెంట్ అంటే అందరు ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలందరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒక వాల్యూ అంటే 4 కంటే ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ ముందు నుంచే మొదలు పెట్టుకుంటే కనుక తల్లికి బిడ్డకి ఏమాత్రం ప్రమాదం లేకుండా ఉంటుంది.
0: అంటే ఈ ప్రెగ్నెన్సీకి ముందే వాళ్ళకి థైరాయిడ్ ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలంటారా?
1: అలా అవసరం లేదు, అందరికీ చూసుకునే అవసరం లేదు. ఏమన్నా బాడీలో ప్రాబ్లం ఉండి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే గనక అప్పుడే థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. కాకపోతే ప్రెగ్నెన్సీలో మాత్రం అందరికీ థైరాయిడ్ టెస్ట్ చేయిస్తాం. ప్రెగ్నెన్సీ ముందు చేయించుకుని ముందే టాబ్లెట్లు వేసుకునే అవసరం లేదు.
0: లేదు, అంటే ఒక ఒక మహిళ అంటే స్త్రీ గర్భవతిగా మారిన తర్వాత దానికి సంబంధించిన అన్ని టెస్టులు చేయడం
1: చేయించుకోవాలి. ఫస్ట్ 12 వారాల్లో చేయించుకుంటే మనం తొందరగానే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అయితే బ్రేక్ తర్వాత మరలా కలుసుకునే ముందుగా మీకు ఫోన్ నెంబర్స్ మరలా ఒకసారి చెప్తాను. 0402324052, అలాగే 2324085, ఇంకొకటి 2955092. ఈ 3 నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా ఈరోజు మనము స్త్రీల విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారు మనతో మాట్లాడతారు, మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఈ బ్రేక్ తర్వాత మరలా కలుసుకుందాం.
3: ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0400

0: 4567 కి కాల్ చేయండి. ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: హలో డాక్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సాధారణంగా ఏంటంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ మీరు అన్నారు ఇందాక ఒక మాట, అంటే అంటే ప్రత్యేకించిన రోజుల కోసం లేదా ప్రత్యేకించిన సమయాల కోసం సిజేరియన్కి వెళ్తున్నారు అని. అంటే నార్మల్ డెలివరీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి స్త్రీలకి? సర్జరీ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అంటే రెండిటికి ఒక రకమైనటువంటి విధానమే ఉంటుందా, ఎలాగా కొంచెం ఏమైనా మార్పు ఉంటుందా?
2: నార్మల్ డెలివరీ నార్మల్ అంటే దానంత సులువైనది ఇంకోటి ఉండదు. డెలివరీ అవ్వగానే తల్లికి కానీ బిడ్డకి కానీ ప్రమాదాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. తల్లి వెంటనే లేచి తిరగగలడం, చిన్న చిన్న పనులు చేసుకోవడం, బిడ్డకి పాలివ్వడానికి కష్టపడకపోవడము, ఇది అడ్వాంటేజెస్ ఫర్ ద మదర్. ఓకే, బేబీకి ఏంటి అని అంటే నార్మల్ డెలివరీలో వస్తే గనక బేబీ లంగ్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఆ తర్వాత బేబీకి బ్రీతింగ్కి ప్రాబ్లము అట్లాంటివి ఉండకుండా ఉంటాయి. నార్మల్ డెలివరీ ఇస్ ద బెస్ట్ వే టు డెలివర్. సిజేరియన్ చేయించుకుంటే కడుపు ఉబ్బడం ఒకటి, డెలివరీ అవ్వగానే చాలా పెయిన్ అంటూ ఉండడము, కడుపు ఉబ్బడము, లేవాలంటే ఇద్దరు ముగ్గురు సహాయం అవసరం అవుతుంది, తల్లికి పిల్లకి పాలు ఇవ్వడం తల్లికి కష్టమైపోతుంది, ఇవి ఇమీడియట్గా చూసే కష్టాలు. మేము జనరల్గా చూసేది ఏంటి అంటే కనుక తల్లికి నొప్పులు రాగానే భయపడి మాకు సిజేరియన్ చేసేయండి అని తల్లి అడుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగేస్తారు. వాళ్ళు చూసేది అప్పుడు కొంచెం సేపటికి, ఆ తర్వాత 3-4 రోజులు తల్లికి నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు 3-4 రోజులు తీవ్రంగా ఉంటాయి. ఆ తర్వాత ఆ నొప్పులు 3 నెలల వరకు ఉంటూనే ఉంటాయి. ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, తిరగడం కష్టము, పక్కకి తిరగడం కష్టము, లేచి కూర్చోవడం కష్టము, వాకింగ్ చేయడం కష్టము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఇవి షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్స్ కింద తీసుకోవచ్చు. దీర్ఘకాలీన ప్రాబ్లమ్స్ తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ సిజేరియన్ అయ్యే అవకాశం 60% ఉంటుంది. నార్మల్ కోసం ట్రై చేస్తారు కానీ ఎంతవరకు అవుతుంది అని చెప్పడం కష్టం. ఒక్కొక్కసారి మాయ అతుక్కుపోతుంది. మాయ అతుక్కుపోతే అలాంటి సిజేరియన్లో సెకండ్ ప్రెగ్నెన్సీలో మాయ సిజేరియన్ దగ్గర అతుక్కుపోతుంది. అలాంటప్పుడు రక్తస్రావం ఎంత అవుతుంది అని అంటే ఒక్కొక్కసారి 5 నుంచి 8 లీటర్ల వరకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి 20 బ్లడ్స్ 25 బ్లడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడచ్చు. కొన్నిసార్లు అయితే గర్భసంచి కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటప్పుడు యూరినరీ బ్లాడర్ అంటే కనుక యూరిన్ వచ్చే బ్లాడర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక్కొక్కసారి కొంచెం ఇంజురీ అయ్యే అవకాశం ఉండి చాలా రోజుల పాటు యూరిన్ కోసం పైప్ వేసుకోవడము ఇలాంటివి ఉండే అవకాశం ఉండొచ్చు.
1: ఓకే, శ్రోతలతో మాట్లాడదాం. హలో.
3: హలో,
1: నమస్కారం అమ్మ.
2: నమస్కారం, చెప్పండి.
3: హలో, హాయ్ డాక్టర్ శాంతి గారు, నేను లక్ష్మి గచ్చిబౌలి నుంచి మాట్లాడుతాను. నేను ఒక ఐటీ జాబ్లో పనిచేస్తాను. నాకు తెలుసుకోవాలని ఉంది, నేను ఏమి చేయొచ్చు నార్మల్ డెలివరీ అవ్వడానికి బెటర్గా? ఏమైనా టిప్స్ ఉందా ఇలాంటి ఐటీ వాళ్ళ కోసం?
2: ఐటీ వాళ్ళది చాలా వరకు సిట్టింగ్ జాబే ఉంటుంది. సో రోజు మంచి ఆహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీస్ టూ ఎలాంగ్ విత్ స్ట్రక్చర్, అంటే కనుక మనం రోజు కొంచెం సేపు ఒక గంట పాటు రోజు యాక్టివిటీ పెట్టుకుంటే కనుక అది నార్మల్ డెలివరీకి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్
3: యూ డాక్టర్ గారు.
2: థ్యాంక్ యూ.
1: అంటే మ్యామ్, ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ యాక్చువల్గా మన శ్రోత అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఐటీ జాబ్స్లో గంటల తరబడి కూర్చోవాలి, అయితే వాళ్ళకి కూడా ఫిజికల్గా కొన్ని చాలా సమస్యలు వస్తున్నాయి. అంటే ప్రతి వారి కరెక్ట్, జెంట్స్ ఆర్ మేల్, ఫీమేల్ ఆర్ మేల్, ఎవరికైనా కానీ, అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, అవి ఇవి చాలా స్క్రీన్ టైం అని డాక్టర్స్ చాలా సజెస్ట్ చేస్తున్నారు కూడా. మరి ఇలాంటప్పుడు స్త్రీలు, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు మీరు అన్నారు ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకని, అంటే ఎలాంటివి చేస్తే బాగుంటుంది, ఏ టైంలో చేస్తే బాగుంటుంది వాళ్ళకి, అంటే అవర్స్ టుగెదర్ కూర్చుంటుంటారు.
2: అవునండి, ఇలాంటప్పుడు ఏం సజెస్ట్ చేస్తామంటే కనుక వర్క్

0: సారీ.
1: ఈ ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి మళ్ళీ శ్రోత లైన్లో ఉన్నారు,
0: ఓకే మేడం, షూర్.
1: ఎస్ హలో,
0: చెప్పండి అమ్మ.
2: చెప్పండి. నమస్తే మేడం.
0: నమస్తే.
2: అయితే ఇప్పుడు చిన్నది, ఒకప్పుడు ఏంటంటే మా జనరేషన్ ముందు నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నార్మల్ డెలివరీస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎక్కువ సిజరియన్ తింటున్నాం. ఇంకోటి వామిటింగ్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దానికి కొంచెం రెమెడీ ఏమన్నా చెప్ప. చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఆ రోజుల్లోనే మా మదర్ కూడా అలాగే ఉండేది. మా అంతా లేకపోయినా కానీ ఎక్కువ వింటున్నాం వామిటింగ్స్ ఏం చేసిన వల్ల వాళ్ళు తినకపోవడం అవన్నీ. కొంచెం చెప్పండి మేడం టిప్స్.
0: రైట్ అండి. ఫస్ట్ థ్యాంక్స్ అండి. వామిటింగ్స్ అన్నది ఒక హార్మోన్ మూలంగా అవుతుందండి. అది హార్మోన్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే అది ఇంక్రీజ్ అయ్యి 16 వారాల వరకు ఆ హార్మోన్ హై లెవెల్స్లో ఉంటుంది మన బ్లడ్లో అన్నమాట. ఆ హార్మోన్ మన బేబీ ఎదుగుదలకి, బేబీ ఫార్మేషన్కి పూర్తిగా హెల్ప్ చేస్తుంది. ఆ హార్మోన్ మూలంగానే వామిటింగ్స్ అవుతాయి. సో మనం దాన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే గనక ఒకటేంటంటే మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్స్ వాడకపోయినే పొద్దున్న లేవంగానే కొంచెము మనము రస్క్ కానీ టోస్ట్ కానీ అలాంటివి తింటే కనుక వామిటింగ్స్ తక్కువ అవుతాయి. ఉప్పు కారం అంటే స్పైసీ మసాలాలు, ఆయిలీ ఫుడ్ తగ్గిస్తే కనుక వామిటింగ్స్ తగ్గుతాయి. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే కనుక కొంచెం ఒక ఐస్ క్యూబ్ లాంటిది తీసుకుని దాన్ని కొంచెము చప్పరించడంతో లేకపోతే బుగ్గులో పెట్టుకోవడంతో కూడా వామిటింగ్స్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇవి నాన్ మెడిసినల్ అన్నమాట. మెడిసిన్స్ అంటే కనుక మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే కనుక వాళ్ళు తగినట్టు రాస్తారు మెడిసిన్స్ దానికోసం. ఆయిలీ ఫుడ్, బయట ఫుడ్, జంక్ అయితే కనుక అంటే మనం ఇప్పుడు జనరల్గా చూసే కల్చర్ ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు అడిగినట్టు ఐటీలో పనిచేసే వాళ్ళు మోర్ ఆఫ్ జంక్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, మిగతావన్నీ ఇట్లాంటి మైదా రిలేటెడ్ ఫుడ్స్ తినడంతో కూడా ఎసిడిటీ అన్నది పెరిగి వామిటింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంట్లో వండిన ఆహారం తీసుకోవడము, కారం తక్కువ, మసాలా తక్కువ, ఆయిల్ తక్కువగా తింటే కనుక అది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది.
1: ఓకే మ్యామ్, శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
3: హలో,
0: నమస్తే మా, చెప్పండి.
3: మేము ఇక్కడ బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: చెప్పండి.
3: మా పాప పేరు రమ్యకృష్ణ. అది మా పాపకు చెన్నీ ఇప్పుడు 5 మంత్స్ అండి, ఫస్ట్ డెలివరీ.
0: ఓకే.
3: హలో,
0: చెప్పండి, వినిపిస్తుంది.
3: ఫస్ట్ డెలివరీ 5 మంత్స్ అదే అండి. ఇప్పుడు పాప ఫిడ్స్ లివోఫిల్ 500 వాడుతుందండి. 10 ఇయర్స్ అప్పుడు ఫిడ్స్ వచ్చింది. మళ్ళీ 17 ఇయర్స్ అప్పుడు ఒకసారి వచ్చింది. అయితే లివోఫిల్ కంటిన్యూ చేయమన్నారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో లివోఫిల్ వాడాలా, వాడితే మంచిగా ఎట్లుంటది అని కనుక్కుందామని చేశాను మేడం.
0: ఇవి మెడిసిన్స్ అన్నవి మీ డాక్టర్ గారి సూపర్విజన్లోనే తీసుకోవాలి. ఒకవేళ ఆయన ఎవరినైతే చూస్తున్నారో, ఎవరికైతే మీరు చూపించుకుంటున్నారో ప్రెగ్నెన్సీలో, వాళ్ళు ఈ సలహా ఇస్తారు. ఫిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనకి చెప్పిన మెడిసిన్స్ కరెక్ట్గా టైం ప్రకారంగా వేసుకోవాలి. 34-35 వారాల్లో ఒకసారి మళ్ళీ మనం న్యూరాలజిస్ట్ని కానీ మన గైనకాలజిస్ట్ కానీ ఎవరినైతే కలుస్తున్నామో వాళ్ళు కొంచెం చేంజ్ చేసి ఇస్తారు మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలోనే కాకుండా డెలివరీ అయ్యాక కూడా కరెక్ట్గా వేసుకోవాలి, టైం ప్రకారంగా వేసుకోవాలి. వేసుకోకపోతే ఫిట్స్ ఆ టైంలో వస్తే గనక తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, నొప్పులు వచ్చినప్పుడు, లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు కూడా మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం చూసుకునే గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో చెప్పిన మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటే కనుక తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం లేకుండా సులువుగా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందమ్మా.
1: మేడం ఇప్పుడు అంటే మన శ్రోత అడుగుతున్నారు, అంటే వాళ్ళ పాపకి 5th మంత్ అట ప్రెగ్నెన్సీ.
0: అవునండి.
1: అంటే ఇప్పుడు ఆ మెడిసిన్స్ వాడాలా వద్దా అంటే మరి ఇప్పుడు వీళ్ళు వెంటనే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పాలి కదా డాక్టర్?
0: అవునండి. ప్రెగ్నెన్సీలో కొన్ని మెడిసిన్స్ చాలా సేఫ్ ఉంటాయి, కొన్ని మెడిసిన్స్ నాట్ సేఫ్ అన్నమాట. కొన్ని మెడిసిన్స్ తోటి బేబీ హార్ట్లో ప్రాబ్లం వచ్చేటట్టు, బేబీ బోన్స్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్సే వాడాలి.
1: ఓకే. అంటే కాబట్టి వీళ్ళు మందులు వాడుతుండగా ఎవరైతే డాక్టర్ ఉన్నారో వాళ్ళని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి పాప ప్రెగ్నెంట్ అయిందని ఫిఫ్త్ మంత్.
0: చాలా ఫ్యామిలీస్ లో ఏం చూస్తాము అని అంటే కనుక ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, మనం దాచిపెడతాం, చెప్ప

0: అన్నమాట ఫిట్స్
1: ఓహో
0: వస్తాయని.
1: ఓకే
0: అలా చేయడంతో తల్లికి ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చి కింద పడి తనని తానే అంటే తనకే ప్రమాదం అయ్యే ఒక్కొక్కసారి పడి ఇంజురీస్ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఇది ముందే చెప్పుకోవాలి, చెప్పి దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్ వాడాలండి.
1: వాడాలి కాబట్టి ఇద్దరికీ తెలియాలి, అటు
0: ఇద్దరికి
1: అటు న్యూరాలజిస్ట్కి తెలియాలి పాప
0: అవునండి,
1: ప్రెగ్నెంట్ అని, తర్వాత ఇటు గైనకాలజిస్ట్కి
0: గైనకాలజిస్ట్కి
1: కూడా
0: తెలియాలి.
1: తెలియాలి పాపకు
0: అండ్
1: ఫిట్స్ ఉన్నట్టుగా.
0: అవునండి, అండ్ డెలివరీ టైంలో కొంచెం స్పెషల్ ప్రికాషన్స్ తీసుకుంటాము, పెయిన్ ఎక్కువ తెలియకుండా కొన్ని మందులు ఇస్తాము, అండ్ వీలైనంత వరకు నార్మల్ డెలివరీ కోసం ట్రై
1: ట్రై
0: చేస్తామండి.
1: చేస్తారు అంటే ఇప్పుడు పాపకి ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం
0: ఇప్పుడు
1: ఉందా
0: పాపకి
1: ఫిఫ్త్
0: జాగ్రత్తలు అంటూ ఏమీ లేవండి.
1: అంటే
0: ఇప్పుడు
1: ఫుడ్?
0: మనకి ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, ఇప్పుడు మనకి చాలా సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, దాంతో బేబీకి ఏమీ కాదు, మదర్కి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ
1: తక్కువ
0: ఉంటుంది.
1: ఉంటుంది.
0: ఇది వరకు ప్రతి 4 గంటలకి 6 గంటలకి మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు అలా కాదు, రోజుకు ఒకసారి వేసుకుంటే చాలు. ప్రతి 4 గంటలకి 6 గంటలకి అన్నప్పుడు ఏమవుతుందంటే మనం మర్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: అవును
0: రోజుకు ఒక్కసారి అని అంటే గనక మనం తప్పకుండా గుర్తుపెట్టుకుని వేసుకుంటే
1: అదే
0: గనక
1: టైంకి వేసుకుంటాం.
0: తల్లికి బిడ్డకి ఏమాత్రం ప్రమాదం ఉండదు.
1: వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు తల్లి కాల్ చేశారు వాళ్ళ పాపకి
0: రైట్,
1: రమ్యకృష్ణ. ఓకే మరి శ్రోతలు ఇలాంటి విషయాలు అంటే మీకు కానీ లేదా ఇతరులకు ఏదైనా ఉన్నప్పుడు సందేహాలు ఉండొచ్చు, అపోహలు కూడా ఉన్నాయి మనకు ప్రెగ్నెన్సీ టైంలో లేదా డెలివరీ టైంలో, ప్రసవం తర్వాత కూడా చాలా రకాలైన విషయాల్లో మనకు అనుమానాలు ఉంటూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. మాతో పాటుగా మీరు కూడా మరి మీ సమస్యలు తెలియజేసినట్లయితే మీకు జవాబు దయచేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్స్ 0402324052 అలాగే 2324085 ఇంకొకటి 2955092 ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మీరు కాల్ చేసినట్లయితే మాట్లాడవచ్చు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
1: మరలా కలుసుకుందాం. హలో డాక్టర్కి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే నార్మల్ డెలివరీకి సిజేరియన్లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, కానీ ఈరోజు ప్రత్యేకంగా మనం నార్మల్ డెలివరీలో కూడా కొన్ని సమస్యలు వస్తాయని
0: అవునండి
1: మనం మాట్లాడుకోబోతున్నాం.
0: అవునండి,
1: ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, అసలు ఎందుకు వస్తాయి అంటారు అలాంటి?
0: ఓకే,
1: మొదట శ్రోతలతో మాట్లాడే
0: తప్పకుండా.
1: హలో
3: హలో మేడం.
0: నమస్కారం అండి, చెప్పండి.
3: మేడం
0: చెప్పండి.
3: ఇప్పుడు ఋతుస్రావమైన వాళ్ళు ఊరగాయ పెడితే అది చెడిపోతుంది అంటారు, ఇంతవరకు లేదు మేడం?
0: అలా ఏమీ లేదండి, అది మన అపోహ, అలా ఏమీ లేదు.
3: మరి ఋతుస్రావమైన చెట్లకు చెడిపోయకూడదు అంటారు, అది ఎంతవరకు లేదు మేడం?
0: అలాంటివి ఏమీ లేదు. ఋతుస్రావం అన్నది ఒక నార్మల్గా ఆడవారికి అయ్యే ప్రకృతి రీత్యా ప్రతి నెల జరిగేది. దానికి మనం పెట్టుకున్న ఆంక్షలు, వాళ్ళు ఊరగాయలు పెట్టకూడదు, గుడికి వెళ్ళకూడదు, ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అని చెప్పేసి మనం పెట్టుకున్న ఆంక్షలే తప్ప దానికి సైంటిఫిక్గా ఏమీ లేదు. కాకపోతే దీని వెనకాల సైన్స్, మనం ఇండియాలో మనం చాలా ఏళ్ల నుంచి మన చాలా ఓల్డ్ కల్చర్ కాబట్టి మనది ఎట్లా అంటే ఆడవాళ్ళకి ఋతుస్రావం టైంలో కొంచెం రెస్ట్ ఇవ్వాలి అని పెట్టుకున్నవి ఇవన్నీ అనమాట. వాళ్ళకి మనకి పచ్చళ్ళు కలపడం అనుకోండి, ఊరగాయలు పెట్టుకోవడం అనుకోండి, లేకపోతే ఇంకేదో చేయడం అనుకోండి, ఇంట్లో అంతా పని చేయడం అనుకోండి, దీంతో వాళ్ళు అలసిపోతారు. ఋతుస్రావంలో వాళ్ళకి కొంచెం రక్తహీనత కూడా అవుతుంది, ఎందుకంటే బ్లడ్ ఫ్లో రక్తస్రావం అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంచెం నీరసంగా ఉంటుంది. ఆ 3-4 రోజులు కొంచెం రెస్ట్ ఇస్తే గనక వాళ్ళు మళ్ళీ పుంజుకుని మామూలు వర్క్కి వస్తారు అని చెప్పేసి మనం కొన్ని ఆంక్షలు విధించాము అని చెప్పేసి అనుకోవచ్చు.
1: అంటే స్త్రీలను ఉద్యోగ ఉద్దేశంలో పెట్టుకొని అంటే
0: స్త్రీ హెల్త్ వాళ్ళ హెల్త్ కోసము అన్నట్టు. ప్రతి నెల ఇప్పుడు ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి వారానికి ఒక రోజు లీవ్ దొరుకుతుంది. అదే ఇంట్లో ఉండే ఒక హౌస్ వైఫ్ కనుకోండి, ఏ రోజు లీవ్ రెస్ట్ అన్నది ఉండదు. అది 24/7 జాబ్. అందుకని అట్లాంటి రోజుల్లో ఒక 3 రోజులు వాళ్ళకి రెస్ట్ ఇచ్చామనుకోండి, ఆ టైంలో వాళ్ళు కొంచెం పుంజుకుంటారు అని చెప్పేసి మనం ఆ ఆంక్షలు

0: అది పెట్టుకున్నాం, దానికి సైంటిఫిక్గా ఏమీ లేదు. ఇది ఇంకొకటి ఏమిటి అంటే కనుక మీరు చెప్పిన దానికి అంతకుముందు ఎలా ఉండేది అంటే ఋతుస్రావం అప్పుడు 3 రోజులు 4 రోజులు స్నానం చేసేవాళ్ళు కాదు. స్నానం చేయకపోతే ఆబ్వియస్లీ హైజీన్ పరంగా బాగా ఉండదు, అలాంటప్పుడు ఊరగాయపు చెడిపోయి ఉండొచ్చేమో, కానీ అది వేరే విషయం. బట్ అదర్వైజ్ అసలు అట్లాంటి ఆంక్షలు ఏమీ లేవండి.
1: అంటే కరెక్ట్ మేడం, మీరు అన్నది కూడా ఏంటంటే అప్పుడు పరిశుభ్రత కొంతవరకు తక్కువగా ఉంటుంది కాబట్టి వేరే వస్తువులు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుందని కూడా ఆ పెద్దలు చేసినటువంటి
0: నియమాలు
1: అరేంజ్మెంట్స్. హలో
2: హలో,
0: నమస్కారం అండి, చెప్పండి.
2: నమస్తే మేడం. మా అమ్మాయి ఫస్ట్ టైం అండి ప్రెగ్నెన్సీ, ఇప్పుడు 7th మంత్. వాళ్ళు బయట ఉంటారు. అయితే లాస్ట్ టైం చెకప్ కి వెళ్ళినప్పుడు ప్లాజెంటాకి బేబీకి కొంచెం గ్యాప్ ఉందన్నట్ట, అది ఏమైనా డెలివరీ టైమ్ లో ప్రాబ్లం అవుతుందా?
0: ప్లసెంటాకి బేబీకి గ్యాప్ అన్నది ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒకవేళ చెప్పండి, ఒకవేళ మనకి ప్లసెంటా గర్భాశయం ఏదైతే ఉంటుందో దాని దారిలో ఉందనుకోండి, అప్పుడు నొప్పులు వస్తే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దారి తెరుచుకోకుండా నార్మల్ డెలివరీ కాకుండా బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్నమాట. అదే ఆ ప్లసెంటా గర్భాశయానికి 20 మిల్లీమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉందనుకోండి, దానికి మన డెలివరీకి ఏమాత్రం ఎఫెక్ట్ పడదు. అది ఎంత దూరం ఉంది దాన్ని బట్టి మనకి తెలుస్తుందన్నమాట. అదే కాకుండా మీరు ఇప్పుడు 7వ నెల అంటున్నారు, 9వ నెల 36-37 వారాల వరకు వెయిట్ చేస్తాము. 36-37 వారాల వరకు చాలా వరకు ఆ ప్లసెంటా పైకి జరగడము, గ్యాప్ ఉండకుండా ఉండడము ఉంటుందన్నమాట. 37 వారాల వరకు కూడా గ్యాప్ చాలా తక్కువ ఉందనుకోండి, అప్పుడు సిజేరియన్ అయ్యే అవకాశం ఉంటుంది. 7వ నెలలో మనం భయపడే అవసరం లేదు.
1: అంటే 9 నెలల వరకు మనం వెయిట్ చేయాలి.
0: 30 మన ప్రెగ్నెన్సీ మొత్తం 40 వారాలు అని కౌంట్ చేస్తాం. సో 36-37 వారాల వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఏమి ప్రాబ్లం ఉండదమ్మా అట్లయితే. థ్యాంక్ యూ.
1: హలో
3: హలో మేడం,
1: నమస్కారం అండి.
3: నమస్కారం,
1: మాట్లాడండి డాక్టర్ గారితో.
0: నమస్కారం, చెప్పండి సార్.
3: మేడం, నాది 60 ఇయర్స్ అమ్మా.
0: అండి,
3: అయితే నాది సెకండ్ మ్యారేజ్. అయితే మా మిసెస్ 50 ఇయర్స్
0: అండి.
3: అంటే మా మ్యారేజ్ కాలేదు, ఫస్ట్ మ్యారేజ్ చూసుకున్నాను. నాకు ఫస్ట్ 1 మంత్ అనమాట ప్రెగ్నెంట్ లో. అయితే రేపు 9 మంత్స్ వరకు ఏమన్నా ఏజ్ పెద్దయిన తర్వాత ఏమన్నా డెలివరీ ఎట్లా అవుతుంది, ఎట్లా చేయాలి దాని గురించి చెప్పండి దయచేసి.
0: 50 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ అంటే గనక ఏజ్ పరంగా మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఈ మధ్య తొందరగానే చూస్తున్నాం, 30 ఏళ్లకే బీపీలు షుగర్లు రావడం అది చూస్తున్నాం. ఒకవేళ బీపీ షుగర్ అలాంటివి ఏమి లేవనుకోండి, మనకి రిస్క్ అన్నది ఉండదు. ఏమి లేకపోతే చాలా మంచిది. 50 ఏళ్ళు కాబట్టి ఒక్కొక్కసారి మన ఎగ్ క్వాలిటీ అంటే అండాశయం కానీ స్పర్మ్స్ క్వాలిటీ కానీ తేడా ఉండి బేబీస్లో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. దానికోసం వివిధమైన టెస్టులు అవి ఉన్నాయి, అవి 10 వారాలు 12 వారాల టైంలో చేయించుకోవచ్చు. రెగ్యులర్గా స్కాన్లు అవి చేయించుకుంటూ ఉండాలి, ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ఒక్కొక్కసారి ఎదుగుదలలో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అందరికీ బేబీ ఎదుగుదలలో నార్మల్ డెలివరీ చేసే అవకాశం కూడా ఉంది. బీపీ షుగర్లు ఏమీ లేవనుకోండి, హ్యాపీగా చక్కగా 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఏడో నెలలో డెలివరీ అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది, అది ముందే మనకి తెలుస్తుంది 5వ నెల స్కాన్లోనే. మనకి ఒక ఐడియా వస్తుంది అన్నమాట, ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా అన్నది ముందే తెలుస్తుంది.
3: ఎన్ని నెలల పుట్టిన పిల్లలకు కొంత కంటి చూపు కానీ కొంత అంగవైకల్యం వచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు కదా?
0: అవునండి, 7వ నెలలో పుట్టిన వాళ్ళకి కొన్నిసార్లు ఇలా అయ్యే అవకాశం ఉంది.
3: కంటి చూపు రేజీకడ అంటారు.
0: అవునండి అవునండి, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దానికి ముందే మెడిసిన్స్ అవి ఇస్తాము, 7వ నెలలో కాకుండా చూసుకుంటాం.

0: ఉంటాం వీలైనంత వరకు. ఓకేనండి, థ్యాంక్ యూ.
1: మరి శ్రోతలు, మరి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ మరలా ఒకసారి మీతో చెప్తాను. 0402324085252, అలాగే 2324085353, ఇంకొకటి 2955092 ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీరు డాక్టర్ శాంతిశ్రీ ఆసూరి గారితో మాట్లాడవచ్చు. స్త్రీలకు సంబంధించినటువంటి మరి సమస్యల్లో వైద్య నిపుణురాలుగా ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. మేడం, ఇక్కడ సాధారణంగా అంటే ఇప్పుడు మామూలు విషయానికి వస్తే నార్మల్ డెలివరీలో సమస్యలని మనం అనుకుంటాం.
0: అవునండి,
1: ఆ విషయం ఒక్కసారి మాట్లాడదాం.
0: కరెక్ట్. నార్మల్ డెలివరీ తర్వాత కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందండి. చాలామందికి యూరిన్ రాకపోవడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, చాలాసేపు లేబర్లో ఉండేసరికి, చాలాసేపు ప్రసవంలో గడిపితే గనక ఒక్కొక్కసారి ఫిస్టులా అయ్యే అవకాశం కూడా ఉండేది. ఇది వరకు అంతా ఎట్లా ఉండేది అంటే ఇంట్లల్లో డెలివరీలు అయ్యేవి, దాయాలు చేసేవాళ్ళు, ట్రైన్డ్ బర్త్ అటెండెన్స్ చేసేవాళ్ళు కాదు. ఈ ఇప్పుడు కాలంలో చూస్తే గనక 95% వరకు అందరూ హాస్పిటల్ డెలివరీసే అవుతున్నాయి. తెలంగాణలో 100% హాస్పిటల్ బర్త్స్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇళ్లల్లో డెలివరీలు కాకపోవడంతో ఈ ప్రాబ్లమ్స్ తగ్గాయి. ఇది వరకు చాలామందికి ఏమయ్యేది అంటే గనక గర్భాశయం నుంచి యూరినరీ బ్లాడర్ మధ్యలో ఏదైతే గనక టిష్యూస్ ఉంటాయో అవంతా పల్చగా అయిపోయి ఫిస్టులాలు అవి అయ్యే అవకాశం ఉండేది. ఇది 1950 చాలా ఎక్కువ ఉండేది. 1950 తర్వాత మనం 5-year plans అవి డెవలప్ అయ్యి హెల్త్ కేర్ ఇంప్రూవ్ అయ్యాక ఈ ఫిస్టులాలు అవన్నీ తగ్గినాయి అన్నమాట. కొన్నిసార్లు మనకి కింద డెలివరీ అయ్యాక కుట్లు పడే అవకాశం ఉంటుంది. కుట్లల్లో ఇన్ఫెక్షన్ రావడము, కుట్లు తెగిపోవడము, ఊడిపోవడము అన్న ప్రాబ్లం ఉంటుంది. ఇది కాకుండా ఉండాలి అని అంటే కనుక సిడ్స్ బాత్ అన్నది ఇస్తారు. రోజు పొద్దున సాయంత్రము వేడి నీళ్ళు ఒక టబ్లో తీసుకొని దాంట్లో ఒక 10 నిమిషాలు కూర్చుంటే ఆ కుట్లల్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఆ కుట్లు తొందరగా మానిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏమిటి అని అంటే కనుక మనం జనరల్గా భోజనం సరిగ్గా పెట్టము. పథ్యము అని చెప్పేసి మనము సరిగ్గా భోజనం పెట్టము ప్రసవించిన లేడీస్కి. సో అలాంటప్పుడు వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయ్యి హెమరాయిడ్స్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుందమ్మా.
1: అంటే మేడం, ఇప్పుడు ఒక మాట అన్నారు కదా ఫిస్టులా అన్నారు, అంటే ఏంటది
0: ఫిస్టులా? అంటే గనక ఫిస్టులా అంటే గనక ఒక చోట నుంచి రావాల్సిన ఫ్లూయిడ్ ఇంకో చోట నుంచి రావడం. మామూలుగా యూరినరీ బ్లాడర్ అంటే గనక మూత్రకోశం నుంచి బయటకి యూరిన్ ఒక రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. అలా కాకుండా ఫిస్టులా ఫామ్ అయితే గనక యూరిన్ యురేత్రల్ ఆర్ఫిస్ అంటే గనక ఎక్కడి నుంచి అయితే రావాలో, ఏ రంధ్రం నుంచి అయితే రావాలో అక్కడి నుంచి రాకుండా యుట్రస్లోకి వెళ్ళి వెజైనా నుంచి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు కంట్రోల్ అన్నది ఉండదు. కంట్రోల్ లేకపోతే గనక అదొక సోషల్ ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు యూరిన్ లీక్ అవుతూ ఉందనుకోండి మనకి, అప్పుడు స్మెల్ ఒకటి, ఎక్కడికి బయటికి వెళ్ళలేరు. ఓకే, హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ప్రాబ్లం అయిపోతుంది. అది ఆ స్మెల్ తోటి అక్కడ యూరిన్ కంటిన్యూస్గా రావడంతో ఇన్ఫెక్షన్ అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: కాబట్టి అంటే ఇది ఎంతమందికి జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఇది ఇప్పుడు ఇలా చెప్పగానే నార్మల్ డెలివరీలో కొంచెం
0: ప్రెజెంట్ డేలో హాస్పిటల్ డెలివరీలో ఇలాంటి అయ్యే అవకాశం చాలా చాలా చాలా అరుదు. ఈ మధ్యలో అంటే కనుక ఇప్పుడు మనకు ఒక రేర్ థింగ్ అనమాట, ఎప్పుడు చూడందే అవుతుందన్నమాట. ఇది వరకు ఇప్పుడు మనకి ఊళ్ళల్లో డెలివరీ అయ్యి ఎక్కడైతే ఇంట్లో డెలివరీ అవుతుంది, మంత్రసాని డెలివరీ చేస్తుందో అలాంటి వాళ్ళల్లో ఎప్పుడో ఒకసారి 100,000లో ఒకళ్ళకి అయ్యే అవకాశం ఉంది. ఇది అవుతుందని నార్మల్ డెలివరీ మానేయడం మాత్రం అబ్సల్యూట్లీ నాట్ రైట్.
1: అంటే ప్రెసెంట్ డేస్ లో అసలు అట్లాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే డాక్టర్స్ జాగ్రత్తగా
0: ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అవుతున్నాయి, హాస్పిటల్ డెలివరీస్ అవుతున్నాయి. ఇళ్లల్లో ఇది వరకు లాగా 3 రోజులు 4 రోజులు నొప్పులు తీయడము ఇలాంటివి కావడం లేదండి.
1: ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా 100,000 మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: హలో అండి,
0: నమస్కారం, చెప్పండి అమ్మా.
3: మా పాప ఇప్పుడు 9th మంత్.

0: ప్రెగ్నెన్సీ, అయితే గాలి బ్లాడర్ ఉన్నాయి అని చెప్పారు చెకప్ లో స్కానింగ్. అయితే నార్మల్ డెలివరీ, గాలి బ్లాడర్ ఉన్నందుకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఏమైనా ఉందా?
1: గాల్ బ్లాడర్కి నార్మల్ డెలివరీకి అస్సలు ఏమాత్రము పొంతన లేదమ్మా. ఓకే, గాల్ బ్లాడర్ ఉన్న, గాల్ బ్లాడర్ అన్నది అందరికీ ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ స్లడ్జ్ కానీ అంటారు. అంటే గాల్ బ్లాడర్లో నార్మల్గా బైల్ అనే ద్రవం ఉంటుంది, అది దాంట్లో ఒక్కొక్కసారి స్టోన్స్ ఫామ్ అవ్వడం కానీ దాంట్లో అది చిక్కపడడం కానీ ఉంటుంది. దాని మూలంగా నార్మల్ డెలివరీ కాదు అన్నది లేదమ్మా, అస్సలు లేదు. దానికి దీనికి పొంతన లేదు.
0: ఇంకేమన్నా ప్రికాషన్స్ ఏమన్నా తీసుకోవాల్సి
1: వస్తుందా? గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కానంత వరకు ఏ ప్రికాషన్స్ తీసుకోవడము అంటూ ఏమీ లేదు. ఆహారంలో ఫ్యాటీ ఫుడ్స్ అంటే నూనె పదార్థాలు, అవి కొంచెం కొవ్వు పదార్థాలు కొంచెం తక్కువ తీసుకుంటే కనుక అది హెల్ప్ఫుల్ అవుతుంది. మామూలుగా సారీ,
0: యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉందన్నారండి?
1: యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయొచ్చండి. యాంటీబయాటిక్స్ తీసుకుంటే కనుక యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. యాంటీబయాటిక్స్ తీసుకోవడమే కాకుండా నేను ముందు చెప్పినట్టు రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తీసుకోవడం రోజు చాలా అవసరం. దాంతో యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక్కొక్కసారి కిడ్నీల వరకు పాకి కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. వాటర్ తీసుకోవాలి. వాటర్ అంటే వాటరే తీసుకోవాలి, 3 లీటర్లు అంటే అది కష్టం. మనం కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ మజ్జిగ తీసుకోవచ్చు, మజ్జిగ 3-4 సార్లు రోజుకు తీసుకోవచ్చు, నిమ్మరసం తీసుకోవచ్చు, బత్తాయి రసం తీసుకోవచ్చు. ఇంట్లో ఒక పెసరపప్పుతోటి సూప్ లాగా కానీ, లేదు అంటే గనక మనం టొమాటోతోటి కొంచెం సూప్ లాగా చారో అట్లాంటివి చేసుకొని కూడా తీసుకుంటే అది కూడా నీళ్ళ నీటి ఆహారం కిందకే వస్తుంది. సో కనీసం 3 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తీసుకోవడం అవసరం.
2: రైట్ మ్యామ్. హలో.
3: హలో మేడం.
1: నమస్కారం అండి, చెప్పండి.
3: మేడం, డెలివరీ తర్వాత యూరిన్ పోయే దగ్గర సౌండ్ వస్తే ఏం చేయాలి మేడం?
1: యూరిన్ పాస్ చేసేటప్పుడు సౌండ్ వస్తుందా మీకు?
3: పిట్టినట్టు సౌండ్ వస్తుంది, కూర్చున్నా వింటున్నా.
1: దానికి
3: సైతం అనే టైంలో అలా
1: మనం డెలివరీ అయ్యాక కింద కండరాలన్నీ కొంచెం రిలాక్స్ అయ్యి లూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట, దాన్ని కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటాం. అది ఎలా చేయాలి అంటే ఎవరికి చెప్పి చేయాల్సిన ఎక్సర్సైజ్ కాదు ఇది. మనం నించున్నప్పుడో కూర్చున్నప్పుడో పడుకున్నప్పుడో ఎప్పుడైనా చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్. ఎలాంటిది అంటే గనక మనకి దగ్గరలో బాత్రూమ్ లేదనుకోండి, మనం యూరిన్ వస్తున్నా మోషన్ వస్తున్నా ఎలా ఆపుకుంటామో అలా కండరాలన్నీ గట్టిగా పట్టుకుని ఆపుకుంటే గనక మనకి ఆ మజిల్స్ స్ట్రెంగ్దెన్ అయ్యి ఎక్సర్సైజ్ అయ్యి ఆ కండరాలు గట్టిపడి ఇలాంటి సౌండ్ రాకుండా ఉంటుందన్నమాట.
2: అంటే యూరిన్ లూజ్ అవ్వకుండా,
1: యూరిన్ అంటే నార్మల్ డెలివరీ అయ్యాక వెజైనా అన్నది చాలా లూజ్ అయిపోతుంది, అన్ని కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. అవి టైట్ చేసుకోవడానికి కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. ఇవి చేసుకుంటే కనుక మనకి ఆ కండరాలు గట్టిపడి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది.
2: అంటే ప్రతి ఒక్కరు చేస్తే మంచిది కదా?
1: ఇది అందరికీ చేయమని చెప్తాం. డెలివరీ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా అందరికీ ఈ ఎక్సర్సైజెస్ చేయమని, డెలివరీ తర్వాత దీనికి డెలివరీ అయిన 2 రోజుల నుంచి చేయమని చెప్తామన్నమాట. 2 రోజుల నుంచి 3 నెలల వరకు ఈ ఎక్సర్సైజెస్ చేస్తే గనక మనకి ఆ కండరాలన్నీ గట్టిపడి, మన గట్టిపడి అంటే గనక అవన్నీ దగ్గరకు వచ్చి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటాయి.
2: అంటే మళ్ళీ నార్మల్ స్థితికి,
1: మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుందండి.
2: బాగుంది మేడం. నార్మల్ డెలివరీలో వచ్చేటువంటి సమస్యలు ఏంటి అంటే చిన్నవి అయినప్పటికీ అవి కొంతకాలం లాంగ్ టర్మ్ ఉంటాయని చెప్పేసి డాక్టర్ గారు అంటున్నారు. కాబట్టి అంటే డాక్టర్ గారి సలహా తీసుకుంటూ మరి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం తెలుసుకోవడం మంచిది. కాబట్టి నార్మల్ డెలివరీకే ట్రై చేయండి. డాక్టర్ గారు కూడా మీరు అంతే చెప్పారు మేడం, నార్మల్ డెలివరీనే సిద్ధపడమని.
1: ఎస్ అండి, బెస్ట్ థింగ్ ఇస్ ఏ నార్మల్ డెలివరీ.
2: రైట్ రైట్. థ్యాంక్ యూ మ్యామ్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా 100,000 మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో కార్మికులకు కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలు నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. జోన్1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్2 కింద మున్సిపాలిటీలు, జోన్3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభివృద్ది సంక్షేమాలను 2 కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఈరోజు ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్లో బక్రీద్ పండుగను పురస్కరించుకుని చట్టవిరుద్ధంగా గోవులను తరలించడం, గోవధకు పాల్పడడంపై బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచందర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లో తీసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మందమర్రి సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మంచి ఫలితాలనిస్తోంది. పగటిపూట మిగిలిపోయే సౌర విద్యుత్తును ఉచితంగా గ్రిడ్కు ఇవ్వకుండా ఈ బ్యాటరీలలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు. 2019 పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్స్లో ఒకరైన హుంజా బుర్హాన్ అలియాస్ డాక్టర్ మరణించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్లో గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. జార్ఖండ్లోని 25 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులు ఎదుట లొంగిపోయారు. రాష్ట డీజీపీ సమక్షంలో వీరు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో వాతావరణ విభాగం అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలబడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5:03 దాటి 58 సెకండ్లు. నేను మీ ఆర్జే ప్రసాద్. చాయ్తో హాయ్ కబుర్లు వింటారు కాసేపట్లో.

హలో, హాయ్, నమస్తే. మనం రోజు ఎన్నో కలలు కంటాం, ఎన్నెన్నో సాధించాలని ఆశపడతాం, వాటిని గురించి ఏమీ చెయ్యం. ఒకవేళ చేసినా మధ్యలోనే వదిలేస్తాం. అందుకే కలలు కలలుగానే ఉండిపోతాయి. ఇంకా సరైన టైం రాలేదనో, ఫెసిలిటీస్ సరిగ్గా లేవనో చాలా అనుకుంటాం. అవన్నీ నిజమవుతాయా ఏంటి అనే అనుమానంతో అడుగు కూడా ముందుకు వేయకుండా అలాగే ఉండిపోతాం. అయినా దేనికైనా అదృష్టం ఉండాలి అనుకుంటూ మన ఫెయిల్యూర్స్ని మనం యాక్సెప్ట్ చేస్తూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ వాటిని అన్నింటినీ అధిగమించిన వాళ్ళకు ఒక కొత్త లోకం కళ్ళ ముందు కనబడుతుంది. కనిపించే సమస్యలను, ఇబ్బందులను ఫేస్ చేస్తూనే సమదైన సంకల్పంతో వాళ్ళు తమ కళల ప్రపంచంలోకి దారులు వేస్తుంటారు. అలాంటి కళలు నెరవేరే క్రమంలో టీ, అదేనండి ఛాయ్, హెల్ప్ కూడా చాలా ఉంటుంది. ఈ మాట నేను కాదు, దేశంలోనే అత్యున్నతమైనటువంటి సివిల్స్ ఎగ్జామ్స్లో 2015 బ్యాచ్ టాపర్గా నిలిచినటువంటి టీనా దబి గారు చెప్పిన మాటలు. ఛాయ్ ప్లస్ న్యూస్ పేపర్ ఈజ్ ఈక్వల్ టు ఐఏఎస్ ఆఫీసర్ అని ఆవిడిచ్చిన నిర్వచనం. రోజు ఉదయం కప్పు నిండా ఛాయ్ తాగుతూ, న్యూస్ పేపర్ చదువుతూ, సమాజం మీద అవగాహన పెంచుకుని 8 నుంచి 10 గంటలు స్థిరంగా చదివి తను సివిల్స్ సాధించానని చెప్పారు. అదేంటి ఛాయ్తో హాయ్ కబుర్లలో ఎక్కువ ఛాయ్ గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? అదేనండి, ఇవాళ మీరు గెస్ట్ చేసింది ఇంటర్నేషనల్ టీ డే. ఛాయ్ గురించి ఇంకా చాలా చాలా చాలా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చిత్రం కోసం. జెస్సీ గిఫ్ట్ కల్పన పాడిన పాట విన్నారు. సిరివెన్నెల లిరిక్స్, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఎస్, ప్రపంచంలో నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది ఏంటో తెలుసా? అవును, మీరనుకుంటుంది నిజమే, ఛాయ్. అందుకే యునైటెడ్ నేషన్స్ 2019 అఫీషియల్గా ఇవాల్టి రోజును అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రకటించింది. టీ పండించే రైతులకి గౌరవం, అందులో పనిచేసే కార్మికులకి వారి పరిరక్షణ, అలాగే టీ పంట సుస్థిరంగా సాగయ్యేలా చూడటం, టీ ద్వారా లభించే ఆరోగ్యాలపై అవగాహన కల్పించటం, టీ ద్వారా పెంపొందే సంస్కృతిని పరిరక్షించటం కోసం ఇవాల్టి డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఇంటర్నేషనల్ టీ డేగా ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అనుకున్నప్పుడల్లా కాఫీ మన చేతిలో అలా వాలిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి టీ తాగేటటువంటి సునాయాసంగా మనం టీ తాగుతున్నాం కదా, వీటి వెనకాల లక్షలాది మంది కార్మికుల కష్టం ఉంది, వేలాది మంది రైతుల శ్రమ ఉంది. టీ తోటలు అస్సాం, డార్జిలింగ్, నీలగిరి హిల్స్ ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొండల మీద ఏటవాలు నేల మీద పెరుగుతూ ఉంటాయి. ఆ టీ ఆకులను కార్మికుల చేతులు

కార్మికులు చేతులతో తెంపి బుట్టల్లో వేయాలి. ఆ క్రమంలో ఎండలో, చలిలో, వానలో వాళ్లు పడే అవస్థలు మామూలుగా ఉండవు. వాటన్నింటినీ తట్టుకుని వాటిని తెంపి మనందరికీ అందిస్తున్నటువంటి కార్మికులందరినీ గౌరవిద్దాం. మనసారా వాళ్ళకి థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ పాట విందాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती
2: है. NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉग इन करें.

0: తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నింటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ అంటూ చంద్రబోస్ గారు రాసిన వాక్యాలని మెగాస్టార్ చిరంజీవి గారి గొంతులో వినిపించాడు మృగరాజు చిత్రంలో. దేవతలు కూడా మెచ్చినటువంటి పానీయం టీ అన్నట్లుగా వినిపించే ఈ వాక్యాల వెనుక నిజం లేకపోలేదు. టీని ఇష్టపడని మనుషుల సంఖ్య చాలా తక్కువ. నిజానికి టీ తాగడం అనేక దేశాల్లో ఒక సంస్కృతిగా స్థిరపడిపోయింది. అనేక రంగాల్లో పనిభారం మర్చిపోవటానికి టీ బ్రేక్ని ఇస్తూ ఉంటారు. సిటీని క్లీన్ చేసే కార్మికుల దగ్గర నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు, ప్రభుత్వాన్ని నడిపే అధికారుల దగ్గర నుంచి ప్రజలు ఎన్నుకున్న నాయకుల దాకా, యూట్యూబర్స్ నుండి సినిమా స్టార్స్ దాకా దాదాపు అందరూ అన్ని వేళలా తాగే ఏకైక పానీయం, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, టీ.
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మెరభాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
2: ఆహా.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. కాస్త తలనొప్పిగా ఉందంటే చాలు, టీ తాగితే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇదే మాట చిరంజీవి గారి నోటి నుంచి కూడా అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంతో కాస్త అలసిపోయి

ఆగి ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: మృగరాజు చిత్రం కోసం చిరంజీవి గారు పాడిన చంద్రబోస్ రచన విన్నారు. మ్యూజిక్ మణిశర్మ.
3: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. టీ స్పెషల్ డే వల్ల 1823లో రాబర్ట్ బ్రూసీ అస్సాం అడవుల్లో సింగ్పో తెగ ప్రజలు అడవి ఆకులతో టీ తయారు చేసి తాగుతున్నారని గమనించారు ఆ బ్రిటిష్ అధికారి. అంతకుముందు వాళ్ళకు కూడా టీ తాగే అలవాటుంది, కానీ అది చైనా నుంచి దిగుమతయ్యేది. ఇండియాలో ఇది కూడా తమ తాగే టీ లాంటి పదార్థమేనని గుర్తించి అధికారులకు తెలియజేశాడు రాబర్ట్. సో అప్పుడు టీ తోటల్ని పెంచి డెవలప్ చేసి భారతదేశానికే కాదు ప్రపంచానికి సప్లై చేయటంలో హెల్ప్ చేశారు బ్రిటిషర్స్. టీ తాగటంలో ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ కల్చర్. హైదరాబాద్ ఇరానీ కల్చర్, చైనా నుంచి ఇరానీకి, ఇరానీ నుంచి హైదరాబాద్కి వచ్చి ఆ కల్చర్ మనల్ని డిఫరెంట్గా మార్చేసింది. హైదరాబాద్ ఇరానీ చాయ్ మేకింగ్ కూడా చాలా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. పాలని బాగా మరిగించి సపరేట్గా పెట్టి డికాషన్ సపరేట్గా మరిగించి ఆ రెంటిని కలిపి సర్వ్ చేస్తారు. ఇరానీ చాయ్కి పాలు చాలా చిక్కగా ఉండాలి, డికాషన్ కూడా 4-5 గంటల కన్నా ఎక్కువ ఉంచరు. అందుకే హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ ప్రపంచంలోనే చాలా చాలా చాలా చాలా ఫేమస్. చార్మినార్, సికింద్రాబాద్, యాబిట్స్ ఇవన్నీ ఇరానీ చాయ్ అడ్డాలు. ఇరానీ చాయ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా చాలా చాలా మాట్లాడుకుందాం. అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాయ్ తాగాలన్న ఫీలింగ్స్ ఎప్పుడంటే అప్పుడు వస్తాయి ఈ పాటలాగా.

ఎస్, చాయ్ తాగే ఫీలింగ్ ఊహించుకున్నారు కదా. పుష్ప 2 చిత్రం కోసం చంద్రబోస్ రాసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్లో పాట విన్నారు.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎస్, హైదరాబాద్ చాయ్ కల్చర్ డిఫరెంట్ అని చెప్పుకున్నాం కదా. ఇరానీ కేఫ్లు కేవలం టీ స్టాల్స్ మాత్రమే కాదు హైదరాబాద్లో, చాలామంది కళాకారులకి, రాజకీయ నాయకులకి, విద్యార్థులకి పెద్ద పెద్ద అడ్డాలు అవి. ఇందాక చెప్పుకున్నట్టుగా సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నింబోలి, పాతబస్తీ, నారాయణగూడ, హిమాయత్ నగర్, రెడ్ హిల్స్, అబిడ్స్, కోటి, కాచిగూడ, ఇంకా రైల్వే

స్టేషన్స్, బస్ స్టేషన్స్ స్పెషల్గా చెప్పాలా? ఇవన్నీ ఇరానీ కేర్ ఆఫ్ అడ్రస్లు, అడ్డాలు. ఎంఎఫ్ హుసేన్ లాంటి వాళ్ళు కూడా ఈ ఇరానీ కేఫుల్లో ఉంటూ తమ జీవన శైలిని మార్చుకున్నామని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. లగ్డీ కపూల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇరానీ కేఫుల్లో ఉంటూ అనేక మంది కవులు తమ కవిత్వాన్ని అలా ఉలకబోసుకున్నారు, ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇంకా అసెంబ్లీ చుట్టుపక్కలనైతే ఇరానీ కేఫుల్లో అనేక మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల సమస్యలను విని తెలుసుకుని అప్పటికప్పుడు అక్కడికక్కడ పరిష్కారం చేశారని చాలా ఇంటర్వ్యూల్లో మనం విన్నాము, కల్లారా చూశాము. అందుకే హైదరాబాద్కు వచ్చిన ప్రజలకు, పొద్దంతా పనిచేసే కార్మికులకు చాలా తక్కువ ధరకి కడుపు నింపే అమృత పానీయం ఇరానీ కేఫ్లు అందించే ఛాయలు. పెద్ద పెద్ద కార్యక్రమాలకు స్టార్టింగ్ పాయింట్ ఇరానీ కేఫుల్లోనే. అందుకే హైదరాబాద్ కల్చర్ని గంగా జమున తహజీబీ అంటూ పొగుడుతూ ఉంటారు. నిలువెత్తు రూపంలో వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ ఇరానీ కేఫ్లు.

ఆయుధం చిత్రం కోసం కుమార్ సను నిష్మ పాడిన పాట విన్నారు. చిన్ని చరణ్ అలియాస్ చరణ్ అర్జున్ రచన, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం.

ఎస్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు హైదరాబాద్ చాయ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చాలా ఫేమస్. చిన్న చిన్న గల్లీల్లో నుంచి పెద్ద పెద్ద టీ షోరూంల దాకా హైదరాబాద్లో పెద్ద పెద్ద భవనాల్లో టీ చాలా చాలా చాలా ఫేమస్. మనం వింటున్నాం 10 రూపాయల దగ్గర నుండి 1500 వరకు టీ రేట్స్ హైదరాబాద్లో చాలా సర్వసామాన్యమైపోయాయి. సామాన్యుల నుండి ధనవంతుల వరకు టీని ఇష్టపడని వారు హైదరాబాద్లో ఉండరు. ఇంకా టీని లిక్విడ్ గోల్డ్ అని అంటూ ఉంటారు. ఎట్లాగో మనం గోల్డ్ కొనే పరిస్థితుల్లో లేము, రేట్లు అలా పెరిగిపోయాయి. కానీ లిక్విడ్ గోల్డ్ని మాత్రం కొనేటటువంటి స్థితిలో ఉన్నాం ఇంకా. సో చాయ్ గురించి చెప్తూ ఉంటే నాకు నోరూరుతుంది. కాస్త ఎండలున్నాయి కాబట్టి చాయ్ తాగటం కొంచెం తగ్గించాము, తగ్గించాలి కూడా. కానీ వర్షాలు పడినా చలికాలమైనా చాయ్ గురించి వచ్చేటటువంటి ఫీలింగ్స్, ఎప్పుడంటప్పుడు తాగేటటువంటి అలవాటు మనం మానుకోలేం. అది టీకి మనకుండేటటువంటి రిలేషన్షిప్. టీ తాగటం అంటే, నలుగురితో తాగటం అంటే కేవలం టీ తాగటం మాత్రమే కాదు, అది ఫ్రెండ్షిప్కి చిరునామా, ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకోవటం. సో మరొక మారు మీ అందరికీ ఇంటర్నేషనల్ టీ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాట విందాం.

కార్తీక్ జోస్న పాడిన పట కిక్ మూవీ నుండి విన్నారు. ఈరోజు మరో విశేషం కూడా ఉంది. రాజీవ్ గాంధీ గారి స్మారకార్థంగా నేషనల్ యాంటీ టెర్రరిజం డేని భారత ప్రభుత్వం ప్రకటించింది. 1991 మే 21న బాంబు దాడిలో ఆయన మరణించారు. ఆ ఘటన తర్వాత దేశంలో ఉగ్రవాద ప్రమాదాన్ని గుర్తు చేయటానికి, ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఈ రోజును ప్రకటించారు. ఉగ్రవాదం కేవలం భద్రత సమస్య కాదు, అది సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థని, యువత భవిష్యత్తును ప్రభావితం చేసే తీవ్రమైన చర్య. పాపం తెలియకుండానే ఉగ్రవాదుల బాంబు పెళ్లుల్లో మరించినటువంటి అమాయకులు ఎందరో, అటువంటి అమరులకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ఈ పాట విందాము.

రోజా చిత్రం కోసం మనో బృందం పాడిన పాట విన్నారు. రాజశ్రీ సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. తెలంగాణలో కార్మికులకు కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలను నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. జోన్ 1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 2 కింద మున్సిపాలిటీలు, జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. జోన్ 1లో అన్స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 16,000 రూపాయలకు, సెమీస్కిల్డ్ కార్మికుల వేతనం 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 18,500 రూపాయలకు, హైస్కిల్డ్ కార్మికుల జీతాలు 20,000 రూపాయలకు పెంచామన్నారు. జూన్ 1వ తేదీ నుండి ఈ జీతాలు అమల్లోకి వస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలను 2 కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అందులో 1.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, జూన్ నాటికి మరో 100,000 ఇండ్లు పూర్తవుతాయని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులతో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వామ్యులు చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ప్రగతిపై సమీక్ష నిర్వహించి 10వ తరగతి ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సత్కరించారు. 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్కు శిక్షణ ఇవ్వాలని, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ది విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తోందని, రానున్న రోజుల్లోనూ రైల్వే నెట్వర్క్ పెంచడం ప్రజలకు సౌకర్యాల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వే మంత్రి

అశ్విన్ వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై ఇద్దరు కేంద్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి వివరంగా చర్చించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని ప్రభుత్వ

0: చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
1: ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవేళ వైద్యం చేయించుకుంటే ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా ఆఫీస్ లో ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి మొత్తం అప్లోడ్ చేసి మళ్ళీ అక్కడ సెక్రటేరియట్ లో సబ్మిట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా మందికి ఆ విధంగా బెనిఫిట్ చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎంతో కొంత మందుల ఖర్చులకు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు, డాక్టర్ ఫీజులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు కాళేశ్వరంలో ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యస్నానాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామితో పాటు మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ ఆచరించారు. తొలిరోజు పుష్కర స్నానం ఆచరించేందుకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కాళేశ్వరం చేరుకున్నారు. గవర్నర్కు మంత్రి శ్రీధర్బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకిత్ స్వాగతం పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పర్యవేక్షణలో యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ సోనీ బాలాదేవి ఈ పోటీలను స్వయంగా పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. ఇటీవల మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఉజ్మా షకీర్ కూడా విజయలక్ష్మి కొత్త సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో బక్రీద్ పండుగ నేపథ్యంలో చట్టవిరుద్దంగా కొందరు గోవులను తరలిస్తూ గోవధకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నుండి కాళేశ్వరంలో ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలకు మంచిర్యాల నుండి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
2: మంచిర్యాల డిపో నుంచి కాళేశ్వరం కి అంత్య పుష్కరాలకు వెళ్లేటువంటి భక్తుల సౌకర్యార్థం మనం మంచిర్యాల బస్ స్టేషన్ నుంచి మరియు చెన్నూరు నుంచి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు నుంచి జూన్ 1 వరకు కూడా మనం సపరేట్ బస్సెస్ అరేంజ్ చేసి నడిపించి ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేయడం తెలియజేస్తున్నాం.
0: ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్ కాంపిటీషన్ పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
3: ఎందుకు పెట్టుకున్నారంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి. 8 to 9 months విల్ బి టూరిజం స్పెసిఫిక్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ టూరిజం కి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఆ టూరిజం కి ఫస్ట్ హైదరాబాద్ నుంచి లేకుంటే వేరే స్టేట్ నుంచి కూడా ఎవరైనా రావడానికి డిసైడ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ములుగులో రావాలి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ కాంపిటీషన్.
0: ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపాధి హామీ పనులు చేయించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకం జల సంచాయ్ జన్ భాగీదారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మందమరి సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మంచి ఫలితాలనిస్తోంది. పగటిపూట మిగిలిపోయే సౌర విద్యుత్తును ఉచితంగా గ్రిడ్కి ఇవ్వకుండా ఈ బ్యాటరీలను నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు. 4 నెలల క్రితం 2,50,00,000 రూపాయలతో ఒక మెగావాట్ ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశంలో 21 మందికి ఆర్థిక సహాయం మంజూరైంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1 నుండి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరం ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది.

లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు మీ ఆర్జే ప్రసాద్. ఇప్పుడు వినండి, ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట కసల శ్యామ్ సాహిత్యం మిక్కి జేమియర్ మ్యూజిక్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

డ్రైవింగ్లో ఓపిక ఉంటే జీవితంలో గెలుపు ఉంటుంది అంటారు. సేఫ్గా డ్రైవ్ చేస్తూ మంచి మంచి పాటలకు మాటలకు ఆకాశవాణి వివిధ భారతిని ట్యూన్ చేయండి. డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కూలీ చిత్రం కోసం సుభాషిణి అనిరుద్ రవిచంద్ర పాడిన పాట, కృష్ణకాంత్ రచన, మ్యూజిక్ అనిరుద్ రవిచందర్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

సాయంత్రం అయింది, కార్లలో డ్రైవ్ చేస్తూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అందరూ. సీట్ బెల్ట్ ఒక స్ట్రాప్ కాదు, అది జీవితం మీద ఒక నమ్మకం. సో ఎంచక్క వివిధ భారతి ట్యూన్ చేస్తూ హాయిగా మంచి మంచి పాటలు వింటూ సేఫ్ డ్రైవ్ చేయండి. డ్రైవ్ టైం హిట్స్ వింటున్నారు. హిట్ 3 చిత్రం కోసం సిట్ శ్రీరామ్ నూతన్ మోహన్ పాడిన పాట, కృష్ణకాంత్ రచన, మిక్కీ జేమి ఇయర్ మ్యూజిక్.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विथ मी योर आरजे चेतन। తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు, ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను। జాగృతతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు। మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యూఆర్ ఫుల్। చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి, అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము। స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది। చూడడమే కాదు, మనం చేస్తాం కూడా। కొందరు ఆగమాగం తినేస్తారు, ఆకలి అయిందంటే చాలు 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే, శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి, చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది, వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు। ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ జాగృకత చాలా అవసరం। మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం। మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచి ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి, వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి। అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది। ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది। ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు, మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి। మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో। ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి। మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి। వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి। ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది। జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి। మీరేం తింటున్నారో అవగాహన ఉండి దానిని మెచ్చుకోవడం అనేది జాగృతతో తినడం ముఖ్యం। మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం। గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం, మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం। మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి। మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి, మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనను ఆస్వాదించండి, ప్రతి ముద్దను నమలడాన్ని ఆనందించండి। మీరు తింటున్న ఆహారం ఎక్కడ్నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి, ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడ్నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి। అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం। భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి, పళ్లెం మీద అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి, ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరక ఉండాలి। దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు, అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తీరడం అన్నమాట। అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది, దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది। దీనివల్ల ఆహార శోషణ, జీర్ణక్రియ సంబంధించిన పంపాల్సిన రిపీట్, దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు సంబంధించిన పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి। మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికెళ్లిపోతుంది। అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు। దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నా

ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం, దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమ్మల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం, దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాత కాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక పదేళ్ల కింద చూడండి మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు? ఇంట్లో 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింత ఏంటంటే నేను నీ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్గా ఫోన్ని తీసి ఆనిచ్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో, లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికి తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు, వారు మాట్లాడుతున్నారు. అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. లేటెస్ట్ హిట్స్ వింటున్నారు. మిరాయి చిత్రం కోసం కృష్ణకాంత్ రాసిన పాట, అర్మాన్ మాలిక్ సంగీతం, గౌరీ నాయక్, అర్మాన్ మాలిక్ గానం.

తల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే ప్రసాద్. ఇప్పుడు వినండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం కోసం శేఖర్ చంద్ర కంపోజ్ చేసి పాడిన పాట రెహమాన్ సాహిత్యం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇప్పుడు వినండి బచ్చనమల్లి చిత్రం కోసం ఎస్పీ చరణ్ రమ్యాబెహ్రా పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యం, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకు వచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమ పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నం ఇది. 300,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30-40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణచివేయడానికి

0: ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహుకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికుల్ని ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపో లేక్, నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా యాత్రికులు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
1: బడి బడి కంపెనీ కే అంతర్రాష్ట్రీయ లెవెల్ కి ఫార్చ్యూన్ 500 కంపెనీ కే జో సిఇఓస్ హై ఉన్కే సాత్ బాత్చీత్ హుయి ఉన్కే సాత్ ఆగే భారత్ మే నివేశ్ వ్యాపార్ ఔర్ సంబంధో బడానే కి చర్చాయ్ హుయి అగర్ హమ్ సిర్ఫ్ యే జిన్ సిఇఓస్ కే సాత్ మాన్య ప్రధానమంత్రి జీ నే బాత్చీత్ కి ఉన్హీ కా అగర్ వాల్యూ దేఖే తో వో 3 ట్రిలియన్ డాలర్ సే జ్యాదా ఇన్కి వాల్యూ బన్తీ హై యాని భారత్ కి జీడీపీ.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
2: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆరోగ్య జీవనం పిల్లల ఆరోగ్య సమస్యలకు ఫిజియోథెరపీ వైద్యం డాక్టర్ రేలంగి చాందిని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో వచ్చే సమస్యలు, ఫిజియోథెరపీ పాత్ర, ఈ అంశం గురించి తెలియజేయడానికి ఫిజియోథెరపిస్ట్ రేలంగి చాందిని గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి చాందిని గారు.
1: నమస్కారం అండి.
0: పిల్లల ఎదుగుదలలో రకరకాల మైల్ స్టోన్స్ ఉంటాయంటారు. ఆ మైల్ స్టోన్స్ లో తేడా రావడమో లేదంటే డిలే కావడమో ఇలాంటి జరిగినప్పుడు ఫిజియోథెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది వాళ్ళ మైల్ స్టోన్స్ రీచ్ కావడానికి?
1: ఫిజియోథెరపీ చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందండి చిన్నపిల్లల్లో. ఎందుకంటే మైల్ స్టోన్స్ అనేవి మనకి బేసిక్గా కొంతమందికి వీక్ వీక్ కూడా డిఫరెన్స్ చూపిస్తారు చిన్నపిల్లలు అయితే. 3 నెలలకి, ఇప్పుడు 2 నెలలకి బోర్ల పడ్డము, నెక్ హోల్డింగ్ అని చెప్పి, అండ్ 18 నెలలకి నడవాలి, ఇలాంటివన్నీ అచీవ్ అవ్వటమే మైల్ స్టోన్స్ రీచ్ అంటారు. అండ్ ఒకవేళ ఇవి డిలే అయితే వీటిని గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అంటారు అనమాట. సో ఇవి ముందే మనం చూసి పేరెంట్స్ కి తెలుస్తుంది వాళ్ళు చేస్తున్నారా లేదా అని. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇస్తే చిన్నపిల్లలు చాలా గట్టిగా పట్టుకుంటారు, వాళ్ళ హోల్డ్ అది కూడా బాగుందా లేదా అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ ట్రాక్ పెట్టుకుని ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళు ఖచ్చితంగా చెప్తారనమాట. ఎందుకంటే డెవలప్మెంటల్ డిలేలో ఓన్లీ ఫిజికల్ డిలే మాత్రమే ఉండదు. సో ఫిజియోథెరపిస్ట్ తో పాటు ఇప్పుడు కొంతమంది పిలవటం లైక్ బ్యాబ్లింగ్ అంటారు దాన్ని, ఇప్పుడు అమ్మ అమ్మ తత్త ఇలాంటివి చెప్తూ ఉండాలి. బేసిక్ వాళ్ళ పిల్లలు రెస్పాన్స్ అంటారు, వాటిని రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. మనం మాట్లాడుతుంటే చూడు బాగా రెస్పాండ్ అవుతున్నాడు నాకు అని చెప్పాను అంటారు. కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటారు మనల్ని. ఇవి డిలే ఉన్న పిల్లలు చెయ్యరు అనమాట కొంతమంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని పీడియాట్రిషియన్ ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి వాళ్ళు కొన్ని రిఫరెన్స్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఫిజియోథెరపీ ఖచ్చితంగా వీళ్ళకి కావాలి, డిలే ఉంది, తర్వాత స్పీచ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్యాబిల్ చేయట్లేదు బాబు అని. సో ఇవన్నీ మనకి ముఖ్యం కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి పిల్లల్లో ఇవన్నీ.
0: అంటే ఎదుగుదలలో ఏదైనా అసహజంగా అనిపించినప్పుడు పీడియాట్రిషియన్ ని, చిన్నపిల్లల వైద్యుల నిపుణుల్ని సంప్రదించి కూలంకషంగా వాటిని పరిశీలించి అందులో మానసికమైన కారణాల, కేవలం శారీరకమైన కారణాలని నిర్ధారించుకుని ఆ తర్వాత శారీరకమైన కారణాలైతే ఖచ్చితంగా ఫిజియోథెరపీకి రెఫర్ చేస్తారు.
1: ఖచ్చితంగా
0: ఫిజియోథెరపీకి రెఫర్ చేసే అంశాలు ఏమేమి ఉంటాయి?
1: ఫిజియోథెరపీకి రిఫర్ చేసే అంశాలంటే పోస్చర్ కరెక్షన్స్. కొంతమంది పిల్లలు ఉంగి నడుస్తూ ఉంటారు. ఇప్పుడు స్పైన్ కి రిలేటెడ్ కొన్ని కొన్ని ఉంటాయి అనమాట, కైఫోసిస్ అని, స్కోలియోసిస్ అని, కొంతమందికి టార్టికాలిస్ అని కొన్ని కాళ్ళకి సంబంధించినవి కొన్ని ఉంటాయి, క్లబ్ ఫుట్ అని కొన్ని ఉంటాయి. అవి మనకి తెలిసిపోతూ ఉంటాయి. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ నడకలో చాలా మార్పులు మనం గమనించవచ్చు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగా పరిగెడుతున్నారండి, మా అబ్బాయి అంత అంత వేగంగా పరిగెట్టడం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు.
0: ఈ పోలికతోనే చాలా సమస్యలు ఉంటాయి
1: ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఎదుగుదల అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఎన్వైరన్మెంట్ అవ్వచ్చు, వీటి బట్టి కూడా చాలా మార్పులు అవ్వచ్చు. ఫుడ్ ఖచ్చితంగా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది ఇందులోని.
0: ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో ఎక్కువ దగ్గరగా కమ్యూనిటీలో కలిసి పెరిగేటప్పుడు ఒకే సమయంలో పుట్టిన పిల్లలు ఒకరు తొందరగా లేచి నడవడము, ఒకరు కొంత నిదానంగా చేసి నడవడము, ఇవన్నీ కంపేర్ చేసుకుని వీళ్ళ మనసు బాధపడుతుంటుంది. పిల్లల్ని కూడా ఫోర్స్ చేస్తుంటారు తొందరగా లేవాలి, తొందరగా ఉండవాలి. ఇలా మామూలుగా ఎంత గ్యాప్ డిఫరెన్స్ వస్తే మనం అది అసహజము, డాక్టర్ని సంప్రదించాలి అని నిర్ధారించుకోవచ్చు అంటారు.
1: బేసిక్ గా ఒక 6 నెలల గ్యాప్ గనక, ఇప్పుడు మనకి సంవత్సరానికి ఒక బాబు నడవాలి, వితౌట్ సపోర్ట్ నడవాలి, అంటే ఏ సపోర్ట్ తీసుకోకుండా నడవాలి. కానీ ఒక బాబు 18 నెలలకి నడిచాడు అంటే అది కూడా సహజమే, అదేం ప్రాబ్లం లేదు. ఒక 6 నెలల తేడాతో ఒక బాబు నడిచాడంటే ఈజ్ గుడ్, మంచి.
0: అంటే రావాల్సిన మైల్ స్టోన్స్ అన్ని ఒక 6 నెలలు అటు ఇటు అవకాశం ఉంటుంది.
1: అవును,
0: దానికే కంగారు పడి ఇబ్బంది పడి టెన్షన్ పడి మందులని పద్ధతులు తిరగడం అవసరం లేదు. ఏదేమైనా గానీ ఒకవేళ అలాంటి అనుమానం వచ్చి తోటి వాళ్ళు నడుస్తున్నారు మన వాళ్ళు నడవడం లేదు, తోటి వాళ్ళు గలగలా మాట్లాడుతున్నారు మన వాళ్ళు మాట్లాడడం లేదు అని అనుమానం వచ్చినప్పుడు ఒకసారి పీడియాట్రిషియన్ ని, చిన్నపిల్లల వైద్య నిపుణులను సంప్రదించి ఆ కారణం తెలుసుకుని ఆ తర్వాత
1: ముందుకు వెళ్ళడం మంచిది.
0: ఇలాగే కొద్దిగా మాటలు రాకపోయేసరికి

0: వల్ల తేనె తినిపిస్తే వచ్చేస్తాయని చెప్పడము, లేదంటే పూర్వము మూడు కాళ్ళ
1: చక్రం
0: చక్రాలు
1: చక్ర
0: ఉండేవి
1: బండి.
0: నడవడానికి, అది నడవడానికి చాలా ఉపయోగించేది. ఇప్పుడు
1: అవును
0: వాకర్స్ అని వచ్చాయి.
1: అవును
0: ఇలా ఆ పూర్వం వాడే మూడు పయ్యల బండి, ఇప్పుడుండే వాకర్స్లు ఉండే తేడా ఏంటి? అది వీళ్ళ నడకలో ఏ రకంగా ఉపకరిస్తుందంటారు?
1: పూర్వానికి ఇప్పటికీ అండి పోలిస్తే, ముందు పిల్లల్ని కొంచెం వదిలేవాళ్ళండి, మీరు ఆడండి, లేదా ఒకవేళ పడినా సరే పర్వాలేదు ఏం కాదు అన్నట్టు ఉండేవారు,
0: ఫిజికల్ యాక్టివిటీ ఉండేది
1: చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం పేరెంటింగ్ స్టైల్ బాగా మారిపోయింది. ఇప్పుడు మా బాబు పడకూడదు, మా బాబు కింద కూర్చోకూడదు, చైర్లోనే కూర్చోవాలి. ఈ కింద కూర్చోవడం వల్ల ఏంటంటే మఠం వేసుకోవడం, దానివల్ల పైన కింద నుంచి పైకి లేవటం, సో ఆ మజిల్స్ అన్ని కూడా యాక్టివ్ స్టేట్ లో ఉంటాయి ఎప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే అవేమి జరగట్లేదు పిల్లలకి. ఒకప్పుడు చెట్టు కింద కూర్చొనే పాఠాలు చెప్పేవాళ్ళు, ఇప్పుడేంటంటే బెంచ్, స్టాండింగ్, ఇవి జరుగుతున్నాయి. సో ఈ మార్పులన్నీ జరగటం వల్ల మేబీ కొన్ని డిలేస్ చాలానే ఇప్పుడు కనిపిస్తున్నాయి మనకి పిల్లల్లోని.
0: పూర్వము మూడు పయ్యల బండి నడిపించేటప్పుడు పిల్లలకి బ్యాలెన్స్ చేసుకోవడానికి
1: చాలా
0: సహజంగా వచ్చేది కింద పడతామని.
1: అవును,
0: ఇప్పుడు కింద పడ్డా నాకేమి కాదు, హాయిగా కూర్చోవచ్చు, అందులో కంఫర్ట్ ఉంటుంది, నాకు డైపర్ ఉంటుంది, నాకేమి కాదు, ఆ వాకర్ లో నేను అలాగే ఉంటాను అని వచ్చేసరి కల్లా ఈ ద మోర్ యు ఆర్ కంఫర్టెడ్ ద మోర్ యు ఆర్ కరప్టెడ్ అనిపిస్తుంది.
1: డెఫినెట్లీ అది అది చాలా నిజమైన విషయం అండి. ఎందుకంటే మీరు ఎంత ప్రొటెక్ట్ చేయాలని చూస్తే వాళ్ళు అంత డౌన్ అయిపోతుంటారు అన్నమాట. మీరు ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తున్న కొద్దీ వాళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ వచ్చేసి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి అసలు ముందుకు వెళ్ళరు. ఇంకా
0: వాళ్ళకు వాళ్ళుగా లేచి నిలబడి బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితి ఈ వాకర్ వల్ల కూడా డిలే అయ్యే అవకాశం ఉందంటారు.
1: వాకర్ వల్ల డిలే అంటే ఇప్పుడు మీరు ముందు చెప్పిన ఒకప్పుడు అయితే ఉపయోగపడేది, ఇప్పుడైతే బేసిక్ గా పేరెంట్స్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అలాంటి వాకర్లు. ఎందుకంటే కింద పడిపోతే దెబ్బలు తగులుతాయేమో అని చెప్పి వాళ్ళు పక్క నుండి, ఇప్పుడు వాకర్ ఎందుకు ఇస్తాము, దాని సపోర్ట్ తో అది చెయ్యాలనే కదా, అది ఇస్తున్నా మనం వెనక నుంచి ఉంటున్నాం. పిల్లలకి ఏంటంటే వెనక మా అమ్మ, ఒకవేళ నేను ముందుకెళ్తాను సరే అయితే, ఒకవేళ పడితే మా అమ్మ ఉంటారు కదా అని చెప్పి పిల్లలు ఆ సంవత్సరంలోనే పిల్లలు వెనక్కి చూస్తూ ఉంటారు అమ్మ నాన్నని.
0: అంటే ఒక విధంగా చెప్పాలంటే అలాంటి మూడు పయ్యల బండి మీద పేరెంట్స్ గానీ పెద్దవాళ్ళ దగ్గర నడిపించేటప్పుడు వాళ్ళకు ఫిజికల్ స్ట్రెంత్ తో పాటు మెంటల్ స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం ఉంది.
1: ఎగ్జాక్ట్లీ. సో కొంచెం డిస్టెన్స్ ఉండి ఇప్పుడు ఒక పని చేసుకుంటూ నువ్వు వెళ్ళినా నడు దీంతో హెల్ప్ తో అని చెప్పి మనం చెప్పాలి పిల్లల్ని. బేసిక్ గా మెంటల్ స్ట్రెంత్ మనమే, మీరు అన్నట్టు ఇప్పుడు మనమే ట్రైన్ చేయాలి వాళ్ళని. సో అప్పుడు ఆ బ్యాలెన్స్ గానీ ఏదైనా గానీ వచ్చే అవకాశం అప్పుడు ఉంటుంది. ప్రతిదానికి నేనున్నాను, నువ్వు పడిపోయినా నేను పట్టుకుంటానని చెప్పి ఖచ్చితంగా ఎక్కువ సపోర్టివ్
0: డిపెండెన్సీ క్రియేట్
1: క్రియేట్ చేస్తుంది.
0: చాందిని గారు, కొందరు పిల్లల్లో ఈ దొడ్డి కాళ్ళు అంటారు, కాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ పోస్చురల్ డిఫరెన్సెస్, మీరు అన్నట్టుగా స్పైన్ లో కాకుండా కాళ్ళు చేతులలో కూడా కొంచెం ఈ సహజంగా కాకుండా కొంచెం అసహజంగా కనిపించే అవకాశం ఉంటుంది. అలాంటివి చిన్న వయసులోనే గుర్తించినట్లయితే ఫిజియోథెరపీ ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా?
1: ఖచ్చితంగా అండి. బేసిక్ గా మీరు అన్నట్టు తొట్టికాయలు అవి అనేవి ఏదైనా డెఫిషియన్సీ వచ్చినప్పుడు, విటమిన్ డెఫిషియన్సీ గానీ మాల్ న్యూట్రిషన్ జరిగినప్పుడు గానీ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కి మాల్ న్యూట్రిషన్ కొంచెం తక్కువే అనుకుందాం, ఎందుకంటే అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే వస్తున్నాయి. సో దానికి ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ముందు నుంచి అది ఐడెంటిఫై చేసుకుని, కొన్నిసార్లు ఆర్థోసిస్ అని అంటారు అనమాట, సో కొన్ని ఎక్విప్మెంట్స్ లాంటివి మనం వాళ్ళకి అసైన్ చేస్తే వాళ్ళ వాకింగ్ ప్యాటర్న్ మారే అవకాశం ఉంటుంది. ఎదిగే కొద్దీ బికాస్ గ్రోత్ వచ్చేటప్పటికి బోన్ ఫార్మేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ముందే గుర్తించి మనం వాళ్ళకి ఎక్సర్సైజెస్ గానీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటిది గానీ, గేట్ అంటారు అనమాట, నడిచే ప్యాటర్న్ ని గేట్ అంటారు, సో అది నేర్పించడం, ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఏజ్ వచ్చేసరికి అది మాక్సిమం సబ్సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పూర్తిగా అయితే అవ్వదు, ఎందుకంటే అది ఆల్రెడీ అకరెన్స్ లోనే ఉంది, పుట్టిన దగ్గర నుంచి కొంతమందికి ఉంటుంది. సో దాన్ని మనము ఎప్పటికీ మనం నిర్మూలించడం కొంచెం కష్టం.
0: 100% నార్మలైజ్ చేయడం జన్మత వచ్చింది కష్టం,
1: కష్టం.
0: కానీ ఫర్దర్ డామేజ్ ని అరెస్ట్ చేయడానికి అవకాశం,
1: ఖచ్చితంగా ఖచ్చితంగా.
0: నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ డామేజ్ ఇంకా ప్రోగ్రెస్ అయిపోయి
1: అది చాలా ఇంకా నడవలేకపోవటం, వెన్ను మీద బరువు ఎక్కువ పడిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి.
0: చిన్నపిల్లల్లో కింద పడ్డా, చిన్న చిన్న దెబ్బలు తగిలినా వెంటనే హీలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ సీనియర్ సిటిజన్స్. సో ఒకవేళ తెలిసి తెలియవో కింద పడి దెబ్బ తగిలో అలాంటివి జరిగినప్పుడు రెగ్యులర్ ట్రీట్మెంట్ తో పాటు ఫిజియోథెరపీ చేయడం వల్ల వాళ్ళు తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందా? మరికొంత తొందరగా
1: అంటే బేసిక్ గా ఇప్పుడు ఒక బాబు పడ్డాడు అనుకోండి, ఆ బాబుకి ఏదైనా చిన్న ఫ్రాక్చర్ ఏదో అయింది అనుకుందాం. బేసిక్ గా వాళ్ళకి ఏంటంటే పిండి కట్టు కడతారు కదా, పిండి కట్టు కట్టేటప్పుడు
0: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్
1: ఎస్పీఓపీ వేసేటప్పుడు మనం అసలు మూవ్మెంట్ చెయ్యొద్దంటాం, కానీ

0: పిల్లలు మూమెంట్ చేయకుండా ఉండలేరు కదా. సో వాళ్ళకి ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఇలా మెడకి వేసి బ్యాలెన్స్ కోసం అని చెప్పి కట్టేస్తూ ఉంటారు. సో ఆ టైంలో హీలింగ్ అయిపోతుంటది, మీరు అన్నట్టు వాళ్ళకి తొందర హీలింగ్ ఉంటది కాబట్టి. సో దాని తర్వాత ఫిజియోథెరపీ తీసుకుంటే వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మూమెంట్ సీకింగ్ లో ఉంటారు కాబట్టి. మనం ఇంకొంచెం ప్లే వేగా వెళ్ళాలి, కానీ వాళ్ళకి నేను అందరికి చేసినట్టు నువ్వు ఇలా చేయిపాలి, నువ్వు ఇన్నిసార్లు చేయిపాలి అంటే కుదరదు. నేను ఆటలా ఆడిస్తూ చేయిస్తేనే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ తొందరగా చేస్తాను.
1: మామూలుగా స్టాగ్నేషన్ ఈజ్ డెత్, మూమెంట్ ఈజ్ లైఫ్ అని అంటారు. సో మనం ఒకవేళ ఏదైనా ఇంజురీ అయిపోయి కట్టుకట్టి కోలుకున్న తర్వాత కూడా ఒక నిష్ణాతమైన ఫిజియోథెరపిస్ట్ ఒక పీడియాట్రిషియన్ సలహాతో పద్ధతిగా ఎక్సర్సైజ్ కనుక చేసినట్టయితే రికవరీతో పాటు రీజనరేషన్ కూడా ఫాస్ట్ గా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పిల్లల ఎదుగుదలలో ఉండే మైల్ స్టోన్స్ అన్నింటిలో ఏ ఆటంకం జరగకుండా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో మామూలుగానే ఆట పాటలంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు వాళ్ళు. అలాంటిది ప్రస్తుత కాలంలో అది డైట్ విషయంలో కానీ, సిడెంటరీ లైఫ్ స్టైల్ ఏర్పడి టీవీ గానీ మొబైల్ గానీ సోషల్ మీడియాలో అడిక్ట్ అయిపోయి అటు ఒబిసిటీ వచ్చే సమస్యలు కూడా గమనిస్తున్నాం. సో ఫిజియోథెరపీ అని అదే పనిగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా ఇంట్లో సెల్ఫ్ హెల్ప్ కింద వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ ని సరిచేసి వాళ్ళకి సరైన పోస్చరల్ సిట్టింగ్ గానీ వాకింగ్ గానీ, ఎందుకంటే ఒక్కోసారి మొబైల్ చూసేటప్పుడు వాళ్ళు కూర్చుని పడుకునే విధానం కూడా చాలా వక్రంగా ఉంటుంది. సో దానివల్ల అలాంటి పొజిషన్ లో మైండ్ అంతా ఇంటూ ద టీవీ ఇంటూ ద మొబైల్ ఉన్న ఫైనల్ పోస్చర్స్, స్పాండిలైటిస్, లుంబార్ స్పాండిలైటిస్ ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో కనబడుతున్నాయి. వీటిని ఏ విధంగా పేరెంట్స్ జాగ్రత్త పడి పిల్లల భవిష్యత్తుకి హెల్ప్ చేయాలంటారు?
0: ఇప్పుడు నేను చెప్పినట్టండి, బేసిక్ గా పిల్లలు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయి ఉన్నారు, ఎందుకంటే ఫోన్ చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో ఇప్పుడున్న పేరెంట్స్ కి నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఫోన్ తగ్గించి మీరెంత క్రియేటివ్ గా వాళ్ళని క్రియేటివ్ గా చేయడానికి మీరెంత హెల్ప్ చేస్తారనేది ఆలోచించమంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక యాక్టివిటీ పెట్టాను అనుకోండి, ఇప్పుడు గోల్ ఓరియంటెడ్ అని అంటారు బేసిక్ గా. ఇప్పుడు నేను నువ్వు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురా అని చెప్పడానికి, సరే ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుకుందాము, గేమ్ ఎలా ఆడుకుందాం అంటే ఇప్పుడు బాల్ ఉంది కదా, అక్కడ నేను ఒక బకెట్ పెడతాను, ఇప్పుడు నేను త్రో చేస్తాను, తర్వాత నువ్వు త్రో చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే నీకు త్రోయింగ్ జరుగుతుంది, ఒకవేళ అక్కడికి వెళ్ళి బాల్స్ తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది, అది ఒక గేమ్ లాగా పెడితేనే. లేదు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బాటిల్ తీసుకొని రా లేకపోతే బాల్ తీసుకొని రా అంటే నేను చేయను అని అంటున్నారు పిల్లలు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు చేసుకో మమ్మీ, బికాస్ అంత ఫ్రీడమ్ మనం ఇచ్చేసాం కాబట్టి. సో ఆ క్రియేటివిటీని మీ నుంచే తీసుకురావాలి అని నేను చెప్తుంటా.
1: ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి ఆట పాటల్లో పెట్టి వాళ్ళని ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వచ్చు, వాళ్ళకి మానసికంగా కూడా వాళ్ళని ఉత్తేజం చేసి వాళ్ళకి సరైన బాడీ మైండ్ కోఆర్డినేషన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సీడెంటరీ లైఫ్ కి అలవాటు చేసినట్లయితే కేవలం ఫిజికల్ సమస్యలే కాదు మానసిక సమస్యలు, ఊబకాయం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. చందిని గారు, ఇలా పిల్లలతో కలిసి ఆటపాటల్లో మునిగి వాళ్ళకి ఈ డిజిటల్ స్క్రీన్ టైం నుంచి దూరం చేసి పెద్దలు కూడా ఆడినట్లయితే, అటు పేరెంట్స్ కావచ్చు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, పిల్లలతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది,
0: చాలా బాగుంటుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని క్రియేటివ్ గా చేయ, వాళ్ళకి ఒక క్రియేటివ్ గేమ్ మనం క్రియేట్ చేయాలంటే మనం ఎంత క్రియేటివ్ గా ఆలోచించాలి అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం.
1: మన భారతీయ సంస్కృతిలో పూర్వం ఇంట్లో పిల్లల్ని పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. సో యాక్చువల్ గా వాస్తవంగా జరిగేది ఏంటంటే పెద్దవాళ్ళ హెల్త్, చిన్నపిల్లల హెల్త్ ఇద్దరు మ్యూచువల్ గా సపోర్ట్ చేసుకునే సంప్రదాయం అది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి అటెన్షన్ టువర్డ్స్ చిల్డ్రన్ తగ్గిపోయి దానివల్లే చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు, వీరులు, ధీరులు. కాబట్టి వాళ్ళని అలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, కుటుంబం మీద అంతా ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు చాందిని గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనంలో పిల్లల ఆరోగ్య సమస్యలకు ఫిజియోథెరపీ వైద్యం డాక్టర్ రేలంగి చాందిని గారితో పరిచయం విన్నారు.

పాటతో ప్రయాణం కార్యక్రమం వింటున్నారు. సీను చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట వేటూరి సాహిత్యం, మణిశర్మ సంగీతం.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: పాటతో ప్రయాణం వింటున్నారు మీ ఆర్జే ప్రసాద్తో. ఇప్పుడు వినండి మన్మధుడు చిత్రం కోసం సిరివెన్నెల రాసిన పాట. వేణు సుమంగలి పాడారు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
1: మీ సొంత ఇంటికి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వింటున్నారు. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం పాటతో ప్రయాణం కార్యక్రమంలో మీ ఆర్జే ప్రసాద్తో వింటున్నారు. ఇప్పుడు వినండి మనశంకర వరప్రసాద్ చిత్రం కోసం భీమ్ సిసిలేరియో మధుప్రియ పాడిన పాట, అనంత శ్రీరామ్ రచన, భీమ్ సంగీతం.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: పాటతో ప్రయాణం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి ఆజాద్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన వేటూరి గీతం, మణిశర్మ మ్యూజిక్.

స్టూడియో క్లాక్లో టైం 7:53:44 అవుతుంది. ఇప్పుడు వినండి మన్మథ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడిన పాట వేటూరి లిరిక్స్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్.

ఇంతవరకు పాటతో ప్రయాణం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తుందని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు ఈరోజు సమీక్ష నిర్వహించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి కార్మికుల వేతనాలు పెంచు

చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలను నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర కోసం యాత్రికుల ఎంపికకు కంప్యూటరైజ్డ్ డ్రాను నిర్వహించారు. నిష్పక్షపాతంగా లింగ సమతుల్యతతో కూడిన ఎంపిక ప్రక్రియ ద్వారా 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచం భారతదేశాన్ని ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందని ఆయన అన్నారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మారుతున్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ భారత ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ప్రగతిపై సమీక్ష నిర్వహించి 10వ తరగతి ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సత్కరించారు. 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పర్యవేక్షణలో యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరిగాయి. హైదరాబాద్లో బక్రీద్ పండుగ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా కొందరు గోవులను తరలిస్తూ గోవధకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షన జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశంలో 21 మందికి ఆర్థిక సహాయం మంజూరైంది. మరణించిన 17 మంది జర్నలిస్టుల కుటుంబాలకు తీవ్ర అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన 4 వర్కింగ్ జర్నలిస్టులకు ఈ సాయం అందించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: గుడ్ ఈవినింగ్ లిజనర్స్. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ న్యూస్ మీకు వినిపించే ప్రోగ్రామే
1: కొంచెం మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

ಎಸ್ ಮಸ್ತಿ ಮಜಾ ಇವಲ್ಲ ರೇಪು భార్య భర్తల మధ్య జోక్స్ చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా భార్యల మీద భర్తలు వేసే జోక్స్ కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో వచ్చి పడుతున్నాయి. అటువంటి సందర్భంలో ఒక భర్త 18 సార్లు లాటరీ కొట్టినా తనకు అసలైన జాక్ పాట్ వేరే అని చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అమెరికాలోని ఇడహో స్టేట్కి చెందిన రాబర్ట్ బేవన్ ఇప్పటివరకు గెలుచుకున్న లాటరీల సంఖ్య 18, ఎగ్జాక్ట్లీ 18. రీసెంట్గా ఆయన 41 లక్షలకు పైగా, అంటే దాదాపుగా $50,000 బహుమతిని గెలుచుకున్నారు. అయితే ఈ భారీ విజయం వెనుక ఆయన చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

హాయ్ నానా మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట విన్నారు. అనంత్ శ్రీరామ్ రచన, హిమేష్ హేషం అబ్దుల్ వాహిబ్ సంగీతం. ఎస్, మస్తీ మజా వింటున్నాం. 1997లో రాబర్ట్ బేవన్ మొదటిసారిగా చెవర్లే కార్ను బహుమతిగా గెలుచుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనకు లాటరీలో వరుసగా విజయాలు ప్రారంభమైనాయి. చిన్న చిన్న నగదు మొదలుకుని ఏకంగా 1.6 crores విలువైన జాక్ పాటం కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఇన్ని గెలుచుకున్న రాబర్ట్ ఎప్పుడూ డబ్బు కోసం లాటరీ టికెట్ కొనలేదని చెప్పటం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. లాటరీ టికెట్లు కొనడం అనేది ఆయనకు ఆయన భార్యకు ఒక సరదా అలవాటుగా మారిపోయిందని, ప్రతి వారం ఇద్దరూ ఏదో ఒక రూపంలో లాటరీ టికెట్లు కొంటారని చెప్తున్నారు. అలా కొంటూనే 18 times లాటరీ గెలవటం వెనుక అసలు రహస్యం ఏంటని అధికారులు ప్రశ్నిస్తే, తన జీవితంలో అన్నింటికన్నా పెద్ద అదృష్టం లాటరీ డబ్బులు కావు, తన భార్యతో గడిపిన 40 ఏళ్ల వైవాహిక జీవితమే నా అసలైన లక్, అదే నా సక్సెస్ సీక్రెట్ అంటూ రాబర్ట్ భావోద్వేగంగా చెప్పిన సమాధానం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. ఆయన చెప్పిన మాటలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఆయనకు వచ్చిన డబ్బు కంటే భార్యపై ఆయనకున్న అపారమైన ప్రేమ గౌరవాన్ని చూసి నెటిజన్లు కామెంట్స్ రూపంలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అదృష్టమంటే కేవలం కోట్ల రూపాయలు చేతిలోకి రావటం

కాదు, లగ్జరీ కార్లు ఉచితంగా పొందటం మాత్రమే కాదు, అలా అనుకునే వారికి రాబర్ట్ బేవన్ ఒక అద్భుతమైన జీవిత సత్యాన్ని వివరించారు. చేతికి చిక్కిన కోట్ల రూపాయల కంటే చేతిని పట్టుకుని నడిచిన తన భార్యే జీవితంలో అతిపెద్ద అదృష్టమని చాటి చెప్పటం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఎస్, మస్తీ మజాలో వైరల్ న్యూస్ వింటున్నారు కదా. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్, అసలు ఇల్లంటేనే మనం అందరం అనుకుంటాం చాలా పెద్దగా ఉండాలి, విశాలంగా ఉండాలి. టీవీ, సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్ అన్నీ పెట్టినాక కూడా చాలా విశాలంగా స్పేషియస్గా ఉండాలి అనుకుంటాం. దాదాపుగా మనం కట్టే ఒక 20-25 వేల రెంట్కే అలా అనిపిస్తే, దాదాపుగా 70 వేలు, అక్షరాల 70 వేలు నెలకి రెంట్ కట్టే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? కానీ ఒక వీడియో 70 వేలు కట్టినా కూడా చాలా చిన్న గదిలో ఉంటున్నటువంటి ఒక వీడియో చాలా చాలా చాలా చాలా చాలా చాలా వైరల్ అయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన

నగరంలో ఆ అపార్ట్మెంట్, సారీ, ఆ ఇరుకు గది వివరాలను ఈ పాట తర్వాత తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, ఇందాక చెప్పా కదా, 70,000 రూపాయల రెంట్ కడుతూ ఒక చిన్న స్పేస్లో ఉంటున్నాడని, ఇంకా ఎక్కువ పెట్టడానికి కూడా సిద్ధమని చెప్పినటువంటి వీడియో వైరల్ అవుతుంది. ప్యారిస్లోని ఒక చిన్న అపార్ట్మెంట్కు సంబంధించిన వీడియో ఇది. ఇన్స్టాగ్రామ్లో ఒక యూజర్ షేర్ చేసిన వీడియో. ఒక వ్యక్తి తన చిన్న ఫ్లాట్ని ఆ వీడియోలో చూపిస్తుంటాడు. ఒక సందులో నుంచి మెట్లెక్కి తన అపార్ట్మెంట్కి వెళ్తాడు. లిఫ్ట్ కూడా లేదు. పోనీ 1వ ఫ్లోరో 2వ ఫ్లోరో కాదు, ఏకంగా 7వ ఫ్లోర్. లిఫ్ట్ కూడా లేని ఆ గదిలోకి, అపార్ట్మెంట్ అని చెప్తున్నారు కానీ చిన్న గదిలాగా ఉంటుంది, లోపలికి వెళ్ళగానే పొడవుగా సన్నగా చిన్నగా ఉండే ఆ గదిలో ఒకవైపు మంచం, మంచాన్ని ఆనుకొని కిటికీ, ఆ మంచం ఎక్కి కిటికీ బయట నుంచి వెళ్తే బాల్కనీ. ఆ బాల్కనీలోంచి చూస్తే కనిపించేటువంటి దృశ్యం దానికోసం ఎంత పెట్టినా తక్కువే. ఎందుకంటే ఆ ప్యారిస్ నగర అందాలు అంత గొప్పగా ఉంటాయి. 134 మెట్లెక్కి అంత కష్టపడి పైకి వచ్చినటువంటి అలసట శ్రమ అంతా ఆ కిటికీలోంచి చూసే దృశ్యాల ముందు చాలా చిన్నవి అంటాడు ఆ ప్రకృతి సౌందర్య ఆరాధకుడు. తన బట్టలు పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్ పక్కన సామాన్లు చాలా పద్ధతిగా సర్దుకున్నాడు. చివరిలో ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్, నీ వాష్రూమ్ ఎక్కడుంది అంటే, ఎక్కడో బయట దూరాన సందుల్లో నుంచి తీసుకెళ్ళి అక్కడ తన వాష్రూమ్ గదిని చూపించడం కొసమెరుపు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: ఎస్, మస్తీ మజా వింటున్నారు. విశ్వం మొత్తంలో తల్లిని మించిన యోధులు లేరనేది సత్యం. తన పిల్లల కోసం తల్లి ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయదని నిరూపించింది ఒక సంఘటన. బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో షాపూర్ పటోరి రైల్వే స్టేషన్లో ఒక ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్లాట్ఫామ్ పైనుంచి దూకి పట్టాలు దాటుతున్నప్పుడు అనుకోకుండా రైలు రావటం, పట్టాలపైన పిల్లలుండడం, తల్లి ఏం చేయాలో పాలుపోక తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ప్లాట్ఫామ్ గోడకి ఆనుకొని పిల్లల్ని పొదివి పట్టుకుని అలాగే కూర్చుంది. రైలు వేగానికి వచ్చే గాలి ఒత్తిడి ఆ మహిళను రైలింజన్ బోగిలు పదే పదే బలంగా ఢీకొడుతుంటే, అప్పటికే ఏం చేయాలో పాలుపోకుండా ఉంటే పైన ఉన్న ఇంకో మహిళ గట్టిగా ఆవిడ చేతుని పట్టుకుని వారికి ఏం కాకుండా గట్టిగా సంకల్పంగా చెదరనీయకుండా పట్టుకుంది ఆ తల్లి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. పట్టాలు దాటటం, ప్లాట్ఫామ్ని దాటటం పట్టాల మీ నుంచి చేయొద్దని మరో నెటిజన్లందరూ చాలా కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎంతైనా పిల్లల్ని కాపాడుకోవడంలో తల్లిని మించిన యోధులు లేరనేది సత్యం కదా.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: నిజంగా అమ్మకన్న యోధురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కదా.
1: Join the Indian Navy, a combat ready, credible, cohesive and future ready force. Online applications invited from unmarried men and women candidates for Agniveer, SSR and MR and unmarried men for SSR medical entries. Last date for submission of online application is 10th April 2025. For more details visit www.joinindiannavy.gov.in.
0: మీరు ఇంతవరకు మస్తీ మజా విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో టైం 8:30:52. ఇప్పుడు ఏకచిత్రగానం వింటారు. శ్యామ్ సింగరాయ్ చిత్రం నుండి పాటలు వింటారు. శ్యామ్ సింగరాయ్ ఈ సినిమా విజయంలో నటన, నానిగారి నటన ఎంత పేరు తెచ్చుకున్నారో అంతకంటే ఎక్కువగా సినిమాకి ఆత్మగా నిలిచినటువంటి మ్యూజిక్ కూడా చాలా చాలా చాలా చాలా పేరు తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత మిక్కీ జే మేయర్ గారు ఈ సినిమా ద్వారా బిగ్ హిట్ అందుకున్నారు. నిజానికి మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి కేవలం పాటలను మాత్రం ఇవ్వలే, ప్రతి పాటతో ఒక భావోద్వేగ ప్రపంచాన్ని మనకు అందించారు. ఇంకా ఈ సినిమాకి లిరిక్స్ అందించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వారి గురించి

స్పెషల్ గా చెప్పుకోవాలి. అలాగే మరో లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు, ముద్దుగా అందరూ కేకే అని పిలుచుకుంటారు. వారు అందించినటువంటి మూడు పాటలు ఈ సినిమాకి చాలా చాలా చాలా ముఖ్యమైనవి. వాటి గురించి తెలుసుకుందాం ఏకచిత్రగానంలో. ముందుగా శ్యామ్ సింగరాయ్ ఆల్బం నుండి ఒక పాట విందాం.

విశాల్ దడ్లాని, అనురాగ్ కులకర్ణి ఎనర్జీతో పాడిన ఈ పాట ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేపింది. ముఖ్యంగా బెంగాల్ బ్యాక్డ్రాప్కు తగ్గట్టుగా సంగీతంలో బ్రాస్ డ్రమ్స్ వాడటం పాటకు ప్రత్యేకమైనటువంటి గ్రాండియర్ వచ్చింది. పుట్టిందా ఓ అక్షరమే కాగితపు కడుపు చీల్చే, అన్యాయం తలే తెంచే, అరే కరవాలంలా పదునా కరమేరా, వావ్ వాట్ ఏ లిరిక్స్. కేకే గారు రాసిన ఈ లిరిక్స్ సినిమా కథని హీరోని ఎలివేట్ చేసినటువంటి విధానం చాలా గొప్పగా ఉంది. అలాగే ఏకచిత్రగానంలో శ్యామ్ సింగరాయ్ ఆల్బం నుండి సాంగ్స్ వింటున్నాం కదా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే ప్రసాద్. ఇప్పుడు మరో మెలోడీని వినే ముందు ఆ పాట బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన

చివరి పాటలు శ్యామ్ సింగరాయ్ అని అంటారు. ముఖ్యంగా వారు రాసిన ప్రణవాలయ ఒక పాట డివోషనల్ ఫీల్తో ఉంటుంది. భక్తుడిగా సిరివెన్నెల గారు తన నివేదనని అమ్మవారికి సమర్పించుకున్నట్టుగానే ఉంటుంది. సినిమాలో దేవదాసి వ్యవస్థలో వారంతా అమ్మవారిని కొలిచే సాంప్రదాయాన్ని చూపించే సిచ్యువేషన్లో ఈ పాట ఉంటుంది. అదే సిరివెన్నెల గారికి దొరికినటువంటి ఒక స్పెషల్ సిచ్యువేషన్. ఒక సినిమాకి పాటకి సిచ్యువేషన్కి తగ్గట్టుగా పాట రాయటంతో పాటు తను అనుకున్న భావాన్ని స్పష్టంగా నర్మగర్భంగా చెప్పే సత్తా ఉన్న ఏకైక లిరిసిస్ట్ మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. వారు రాసిన ఈ పాట సినిమాలో మొత్తం ఆల్బంలో క్లాసికల్ మ్యూజిక్ రిప్రజెంట్గా నిలిచింది. ఈ పాట శుద్ధ ధన్యాసి రాగంలో స్వరపరచారని సంగీత విశ్లేషకులు చెప్తుంటారు. కానీ సాయి పల్లవి గారి డ్యాన్స్ ఈ పాట మరో స్థాయికి తీసుకెళ్లేలా చేసింది. ఆమె హావభావాలు, నాట్య కదలికలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇంకా లేటెందుకు ఆ పాట వినిద్దాం.

శ్యామ్ సింగరై ఆల్బం నుండి పాటలు వింటున్నారు. తర్వాత పాట ఏదో ఏదో తెలియని లోకమా, ఏదో ఏదో తహతహ మైకమా. కేకే రాసినటువంటి ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్, హృదయానికి హత్తుకునే మెలడీ. చైత్ర అంబడిపూడి పాట పాడారు, మంచి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందని. అప్పట్లో చాలా ట్రెండింగ్ వైరల్లో ఉన్నటువంటి పాట ఇది. ఈ పాట వినేటప్పుడు ఒక కళల ప్రపంచంలోకి వెళ్ళిన ఫీల్ కలుగుతుంది. పిక్చరైజేషన్ కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది.

0: ఏకచిత్రగానం శీర్షికన శ్యామ్ సింగరాయ్ పాటలు వింటున్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరే.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే ప్రసాద్. ఏకచిత్ర గానంలో శ్యామ్ సింగరాయ్ ఆల్బం నుండి సాంగ్స్ వింటున్నాం కదా, ఇక అందులో ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేనటువంటి పాట సిరివెన్నెల. పేరుకు తగ్గట్టుగానే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట. ఒకనొక సందర్భంలో ఒక పేరు కూడా వచ్చింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సిరివెన్నెల చిత్రంతో తన కెరియర్ని ప్రారంభించి సిరివెన్నెల పాటతో ముగించారు అన్నమాట గుండెని హత్తుకుంది. ఇందు ఇది ఒక భావ కవిత వింటున్నంత గొప్పగా ఉంటుంది. పాట వింటున్నంతసేపు వేరే లోకం మన కళ్ళ ముందు వాలినట్టుగా ఉంటుంది. తెలియకుండానే మనం ఆ పాటని హమ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఇంకా ఇంకా చెప్పాలంటే లూప్లో ఆ పాటని పెట్టుకుని వింటూ ఉంటాం. ఒక ప్రేమ, ప్రకృతి ఆరాధన, సౌందర్యం, జాను తెలుగు అందం ఆ పాటలో గొప్పగా ఎలివేట్ చేశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సంగీత అభిమానుల్ని మోడ్రన్ క్లాసిక్ మ్యూజిక్ లాగా ఉంది అని అభిమానులందరూ అంటూ ఉంటే చాలా ఉప్పొంగిపోయారు అప్పటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. వారి చివరి పాటలో ఇది ఒకటైనందుకు కొంచెం ఎమోషనల్ ఫీల్ వచ్చినా కూడా ఆ పాట వారిని మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. నిజానికి నిన్న ఆ మహాకవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి బర్త్డే. వారికి వారి పాటని వారి కళని గుర్తు చేసుకుంటూ నెలరాజుని ఇలా రాణిని కలిపింది సిరివెన్నెల అన్న ఆ పొయెటిక్ లైన్ నిజానికి సిచ్యువేషన్లో కూడా హీరో హీరోయిన్ ఒక ఉద్యమ హీరో ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి హీరో దేవదాసిగా ఉండేటటువంటి హీరోయిన్ వాళ్ళిద్దరినీ కలిపింది వెన్నెల. వెన్నెల ప్రేమకు ప్రతిరూపంగా ఆయన రాశారు ఈ పాట. అలాగే హీరో కథా నవలాకారుడు ఇందులో వాడినటువంటి పాట కథలకు మున్నుడి. నుడి అంటే మాట, ముందు మాట. ఇట్లాంటి కఠినమైన పదాలని చాలా అలవోకగా వాడేటటువంటి క్యారెక్టర్, సత్తా, ప్రతిభ ఉన్నటువంటి రైటర్ సిరివెన్నెల గారు. వారికి మనసారా నివాళి అర్పించుకుంటూ పాటను విందాం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు, ఇప్పుడు వినండి. హిట్ 2 చిత్రం కోసం సిట్ శ్రీరామ్, రమ్య బెహెర పాడిన పాట, కృష్ణకాంత్ లిరిక్స్, ఎంఎం శ్రీలేఖ సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 చిత్రం నుండి అంతారా నంది పాడిన పాట, లిరిక్స్ అనంత శ్రీరామ్, మ్యూజిక్ ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:14:43. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:20. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. రచన వ్యాఖ్యానం శ్రీ ఎస్వి రామారావు. పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ.
2: శ్రోతలకు నమస్కారం. నేటి కార్యక్రమంలో ప్రముఖ సినీ కవి, పద్మశ్రీ పురస్కార గ్రహీత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కవితా మధురిమలను ఆస్వాదిద్దాం. తెలుగు సినిమా సంగీత పరంగా కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకుల హృదయాన్ని చోరుకుంటాయి. అంటే గీత రచయిత సముద్రాల సీనియర్ స్వరకర్త సిఆర్ సుబ్బరామన్, రచయిత ఆత్రేయ కెవి మహాదేవన్ కాంబినేషన్, సీనారాయణరెడ్డి టీవీ రాజు కాంబినేషన్, ఆరుద్ర పెంజాల కాంబినేషన్, ఆ కోవలో చెప్పుకోదగినదే స్వరకర్త అశ్వత్థామ, గీతకర్త మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కాంబినేషన్. ఈనాటి కార్యక్రమంలో సంగీత దర్శకుడు అశ్వత్థామ గారి గీత విశేషాలను ఆస్వాదిద్దాం. 1927 ఆగస్టు నెల 21వ తేదీన నరసాపురంలో జన్మించిన గుడిమెట్ల అశ్వత్థామ మద్రాసు

చేరి నాగయ్య గారి ప్రోత్సాహంతో సినీరంగ ప్రవేశం చేశారు. తొలి రోజుల్లో నాగయ్య గారి దేవత, భాగ్యలక్ష్మి, శాగయ్య చిత్రాలకు సంగీత రూపకల్పనలో సహకరించి సహనటుడుగా వేషాలు కూడా వేశారు. 1950లో వచ్చిన పక్షిరాజావారి పీదల పాట చిత్రంలో నీ పెళ్ళెప్పుడయ్యా చిలకరాజా అనే పాట ద్వారా స్వరకర్తగా అశ్వత్థామ, రచయితగా ఆరుద్ర సినీరంగ ప్రవేశం చేశారు. నాటి నుంచి 1975 మే 21వ తేదీన కీర్తి శ్రేష్ఠులు అయ్యేదాకా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 50 చిత్రాలకు సంగీతం అందించారు అశ్వత్థామ. వీరి స్వర రచనా వైభవాన్ని సింహావలోకనం చేస్తే అశ్వత్థామ గారిని ప్రోత్సహించిన వారిలో ముఖ్యులు తారాబ్రహ్మ శ్రీ పుల్లయ్య గారు. ఆయన 1953 రూపొందించిన హాస్యరస చిత్రం పక్కింటమ్మాయిలో హీరో రేలంగి. అతను అభినయించినటువంటి పాట కలయేమో ఇది నా జీవిత ఫలమేమో. ఈ గీతానికి తెర మీద కూడా ఏఎం రాజా అభినయిస్తూ పాడటం విశేషం. రచన ముద్దుకృష్ణ.

0: సి పుల్లయ్య గారి దర్శకత్వంలో 1960లో వచ్చినటువంటి సోషియో ఫ్యాంటసీ చిత్రం దేవాంతకుడు. అంటే భూలోకంలోంచి యమలోకంలోకి నరుడు వెళ్లి అక్కడ కంగారు పెట్టడం, హడావిడి చేయటం, యమకోల యమలీల చిత్రాలకు ఇదే స్ఫూర్తి. ఇందులో ఎన్టీఆర్, కృష్ణకుమారి హీరో హీరోయిన్స్. వీరిద్దరిపై చిత్రీకరించిన గొడ గీతాన్ని పిబి శ్రీనివాస్, జానకి పాడారు.
1: మారుని తూపులు పోయనయ్యో నా ప్రాణ మెత్తటి కో
2: మీనా.

అదే చిత్రంలో కృష్ణకుమారిపై చిత్రీకరించిన నృత్య గీతం బలిరా నీవెంత జ్ఞానమవుదురా. ఇందులో స్వరాల నడక చాలా చాలా విచిత్రంగా ఉండి నృత్యాభినయానికి దోహదం చేస్తుంది. ఈ గీతాన్ని జానకి పాడారు.

ఈ రేసొక్క చిత్రంలో హీరో ఎన్టీఆర్. ఆయన కథానాయక అంజలీదేవిని ఒక పావురంతో పోలుస్తూ పాడినటువంటి గీతం బలే బలే పావురమా గడుసు పావురమా అంటూ, అంటే ఇందులో పాత్ర రచనల్ని నిక్షిప్తం మల్లాదివారు చేయగా చక్కని స్వరాలు సమకూర్చారు అశ్వత్థామ గారు. ఘంటసాల గానంతో రాజులైన ఆ గీతం

నటి దేవిక పూర్వనామం ప్రమీల. ఆమె రేసుక్కలో రాజకుమారి పాత్రను పోషించారు. ఆమె కథానాయకుని ప్రేమించి భంగపడ్డ సందర్భంలో పాడిన విషాద గీతం ఆ మనసేమో ఆ సుఖసేమో. ఇందులో చక్కటి చరణాలు సరసాల వేళలో చరసాలే సుఖమేమో. జిక్కి గానంతో రాణించిన ఆ గీతం ఆలకించండి.

మల్లాది అశ్వత్థామ కాంబినేషన్లోని మరో మధుర గీతం కార్తవరాయని కథ చిత్రంలో హీరో ఎన్టీఆర్పై చిత్రీకరించిన ఆనందమోహన కగరాజవాహన. పిబి శ్రీనివాస్ పాడిన పాటల్లో ఇది ఎన్నదగినది.

అదే చిత్రంలో హృదయాలపై పన్నీరు చిలికించే సుశీల గానం కవికోకిల తీయని పలుకులలో. పాట కళ్ళు మూసుకు వింటే మైమరిచిపోతానమాట, అంతటి మాధుర్యం ఉంటుంది పాటలో. మరి ఆ గీతాన్ని సుశీల గారు ఎంత మాధుర్యంగా ఆలపించారో వినండి.

నవశక్తి వారి కలిమిలేమని చిత్రంలో మల్లాది అశ్వత్థామ కాంబినేషన్ చెప్పుకోదగ్గది. అక్కినేని కృష్ణకుమారులపై చిత్రీకరించిన యుగల గీతం గాలిలో తేలే పూల డోలలో. మరి మల్లాది వారి రచనలో జానతనం ఎక్కడుందో గమనించండి.

1955లో వచ్చిన అర్ధాంగి చిత్రానికి బిఎన్ఆర్ అంటే భీమవరపు నరసింహారావు సంగీత దర్శకుడు. అయితే అందులో 3 పాటలను స్వరపరిచారు అశ్వత్థామ గారు. దానిలో ప్రత్యేకించి కథానాయిక సావిత్రిపై చిత్రీకరించిన వద్దురా కన్నయ్య గీతం ఆత్రేయ రచనతో జిక్కి గానంతో అలరిస్తుంది.

1958లో హైదరాబాద్లో సారథి స్టూడియోస్ నిర్మించారు. అందులో రూపొందించిన తొలి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత పి గంగాధరరావు, దర్శకుడు జి రామినేయుడు. ఈ చిత్రం ద్వారానే హర్నాద్ హీరోగా పరిచయం అయ్యారు. హర్నాద్, గిరిజ, యువజంట వారిద్దరి మీద చిత్రీకరించిన హుషారైన గీతం ఏలవేసి పిలువాకోయి ఆరుద్ర రచన, జిక్కి ఘంటసాల గానం.

కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో రూపొందించిన సాంఘిక చిత్రం మాయని మమత. ఎన్టీ రామారావు, బి సరోజదేవి హీరో హీరోయిన్లు. అందులో డాక్టర్ సినారె రాసిన పాట కనులు మాటలాడునని మనసు పాట పాడునని చాలా మృదుముదరంగా ఉంటుంది. ఘంటసాల సుశీల గానం.

అదే చిత్రానికి భావకవిత పితామహుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి విషాద గీతం. రానిక నీ కోసం చెలి రాధిక వసంత మాసం, ఘంటసాల గానంతో ఎన్టీఆర్ అభినయంతో రక్తిగట్టింది.

అదే సంస్థ నిర్మించిన సందేశాత్మక చిత్రం విచిత్ర దాంపత్యం, కుటుంబ కథాపరమైనది. అందులో నారాయణ రెడ్డి ఒక అద్భుతమైన ప్రబోధ గీతం రాశారు, పండిత నెహ్రూ పుట్టినరోజు బాలలందరికీ పండుగ రోజు అంటూ. ఆ గీతం విందాం.

అదే విచిత్ర దాంపత్యం చిత్రంలో గంగా గౌరీ సంవాదాన్ని ఒక నృత్యగీతంగా మలిచారు. ఆ గీతం శ్రీగౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏగంగా చిందులు వేసిన అంటారు. మరి కథానాయకులు ఇద్దరు విజయ నిర్మల విజయలలిత వీరిద్దరూ పోటీ పడి నర్తించారు. ఆ ఇద్దరికి కూడా ఒకే ఒక సుశీల గారు గానం చేశారు మధురాతి మధురమైన గీతం.

ఇక స్వరకర్తగా అశ్వత్థామను చిరంజీవిని చేసిన చిత్రం ఉషశ్రీవారి మానవుడు దానవుడు. శోభన్ బాబు ద్విపాత్ర అభినయం, పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయక శారదపై చిత్రీకరించిన మధురమైన గీతం సుశీల గానంతో రాణించింది. ఆ పాట పచ్చని మన కాపురం పాల వెలుగై మణిదీపాల వెలుగై.

ఇక స్వరకర్తగా అశ్వత్థామను, రచయితగా శ్రీనారాయణ రెడ్డిని, గాయకునిగా బాలుని చిరంజీవులను చేసినట్టు సామాజిక సందేశాత్మక గీతం అణువు అణువున వెలసిన దేవ. చిత్రంలోని ప్రధాన పాత్రలంతా కూడా ఈ గీత చిత్రీకరణలో కనిపిస్తారు. పవిత్రత మూర్తి భూమికి ఉంది. మానవుడు ఎంత ఎత్తుకు ఎదిగాడు, సైంటిఫిక్గా ఎంత సాధించాడు, అయినప్పటికీ కూడా దైవకృపచే ఈ సృష్టి ముందుకు సాగుతుందనే భావాన్ని ఆ పాటలో పొదిగారు నారాయణ రెడ్డి గారు. ఆ గీతం విందాం.

0: అశ్వత్థామగారి కుమార్తె గాయత్రి కూడా వీణా విద్వాంసురాలు. ఇవ్వండి అశ్వత్థామగారు సాధించిన సంగీత ఫలాల విశేషాలు. వచ్చే కార్యక్రమంలో మరికొన్ని మధురములు గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. ఇంతటితో మా ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.